0: ఇంద్రశ్చమ ఇంద్రశ్చమే
1: ఆదాచమ ఇంద్రశ్చమే
0: ఇంద్రశ్చమ ఇంద్రశ్చమే
1: అశ్వినౌచమ ఇంద్రశ్చమే.

ప్రజాయమాన ముఖ్యమగ్నిబంధువేమ పరమాప్తస్వాదతి దుర్గాని సాక్షామద్దేవో అతి దురితా.

0: ചിത്രകടലത്തോട് ചിത്രമയും മറ്റി ഭരതഭൂമി എന്തു ജനനമന്ദി ഭരതമാത ധർമ്മ ഭാഗ്യം ബുക്കാപാട ഭാഗ്യതന്തയു മനജ ഭക്തുല
1: దివ్యాత్మ స్వరూపులారా, భారతదేశం యొక్క మహత్తరమైనటువంటి విషయాన్ని వర్ణించడానికి సాధ్యం కానటువంటిది. ప్రకృతి నటికి రమణీయమైనటువంటి రంగస్థలము, మహనీయులకు మాతృదేవత, భక్తులకు పట్టుకొమ్మ, సంగీత సాహిత్య ఇత్యాది లలిత కళలకంతా నెలయి అనేక విధములైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను బోధించినటువంటి పవిత్రమైనటువంటి మన భరతభూమి యందు మనం జన్మించినటువంటి ఒక సార్థకమే గొప్ప సార్థకం. ఇలాంటి మహాభాగ్యం అనేటువంటిది మరే దేశస్థులకు కూడా ప్రాప్తించలేదు. కేవలం వజ్రం వంటి గనుల్లో మనం దిగి విషయవాసన అనేటువంటి రాళ్ళు బొగ్గులు వెతుకున్నట్టుగా మన యొక్క జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాం. కామధేనువు యొక్క శిరస్సుకు తాడిగట్టి మన సేద్యం జీవించుకున్నట్టుగా మన జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాం. అయితే ఇలాంటి పవిత్రమైనటువంటి భారతమాత మన యొక్క నిజమాతగా మనం భావించి మాతృ సేవను కలిపి దేహో దేవాలయ ప్రస్తు జీవో దేవ సనాతనాన్ని మన యొక్క మాతృదేవత అయినటువంటి దేవ మన భారతమాత ఆ భరతమాత యొక్క సేవను మనం చేసి దాని యొక్క అనుగ్రహం ద్వారా మనం ధన్యులు దాచేటువంటి యొక్క ప్రయత్నాన్ని మనం కోరుకోవాలి. అయితే అనేక విధములైనటువంటి కళలతో శాస్త్రములతో ఇతిహాస పురాణములతో మన హృదయాన్ని పవిత్రం చేసేటువంటి మన భరతమాత పున్నమ నాటి చంద్రుడు వలె చల్లగా తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి ఈ భరతమాతకు కాలచక్రం తిరిగి వెనరాత్రులు కరిగి చిమ్మ చీకట్లు కమ్మించి పాశ్చాత్య భారతీయుల యొక్క నాగరికత కంతా కూడా మనం గురి అయి కొన్ని విధములైనటువంటి ప్రకాశిస్తున్నటువంటి మన భర్త మాటకు చీకట్లు మనమే క్రమింపు చేస్తున్నాం. మన భర్త మాట మనకు బోధించినటువంటి యొక్క నిజరత్నములలో ప్రధానమైనటువంటిది వేదాంత శాస్త్రం. ప్రపంచంలో సర్వ శాస్త్రములకు కూడా ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటిది వేదాంత శాస్త్రము. దేశములు వేరైనప్పటికూ వేదాంతం ఒకటి, మన ప్రవర్తనలు వేరైనప్పటికూ అందులో ఉన్నటువంటి లక్ష్యం ఒకటి. లక్ష్యాన్ని మాత్రమే మనం ఆశించుకోకుండా కేవలం పైనటువంటి ఆదాయాన్ని మాత్రమే మనం ఆధారంగా తీసుకుని మన జీవితం యొక్క సత్యాన్వేషణకు అనేక రకమైనటువంటి అడ్డులు మనం కల్పించుకుంటున్నాం. అయితే సత్యాన్వేషణ సక్రమమైన మార్గంలో కలిపినప్పుడు సర్వేశ్వరు యొక్క దివ్యశక్తిని మనకు గోచరం కాకపోదు. ఇందులో సర్వ శాస్త్రములకు కూడా వేదాంత శాస్త్రం ప్రధానమైనటువంటిదిగా ఉంటుందా. మన భారతీయులు అందులో మూడు శాస్త్రములు మాత్రమే మనం ఆధారంగా తీసుకుంటున్నాం. మొదటిది ఉపనిషత్, రెండవది బ్రహ్మసూత్రము, మూడవది భగవద్గీత. ఈ మూడు శాస్త్రములు కూడా భారతీయులకు కేవలం నేత్రముల వంటివి. ఈ నేత్రము సంబంధమైనటువంటి యొక్క శాస్త్రాన్ని మనం ఆధారంగా తీసుకుని అదే దృష్టిని ఈ సృష్టి పైన పెట్టినప్పుడు మన జన్మం సార్థకం కావడానికి అవకాశం ఉంటుందా. ఇలాంటి మూడు గంధముల కుటుంబంలో మూడు మతస్థాపకులు వివిధమైనటువంటి మార్గంలో వ్యాఖ్యానము కలిపినారు. వాటినే ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము అంటున్నారు. ఇందులో ద్వైతము అనేటువంటిది జీవుడు ఏనాటికి జీవుడుగానే ఉంటుంటాడు, బ్రహ్మ ఏనాటికి బ్రహ్మగానే ఉంటుంటాడు, జీవుడు జీవుడే దేవుడు దేవుడే అనేటువంటి విషయాన్ని మాత్రమే అందించేటువంటిది ద్వైతము. జీవుడే దేవుడు దేవుడే జీవుడు అనేటువంటి యొక్క సత్యాన్ని బోధించేటువంటిది అద్వైతము. ఈశ్వరుని యొక్క శరీరమే జీవుడు కనుక జీవుడికి ఈశ్వరునికి కొంతవరకు వ్యత్యాసమే కానీ అంత వ్యత్యాసం లేదు అని బోధించేటువంటిది విశిష్టాద్వైతం. అయితే ద్వైతములకు మధువులని, అద్వైతములకు స్మార్తులని, విశిష్టాత్మకు వయస్సులని, వీరి మూడు తెగలుగా మన భారతదేశం లోపల సర్వేశ్వరుని యొక్క సన్నిధికి చేరేటువంటి మూడు మార్గములుగా ఏర్పడినటువంటి ఈ మూడు మార్గముల లోపల కూడా ఏ మార్గం ఉత్తమమైనటువంటిది అని ఒకతోటి విచారణ తెలిపినప్పుడు మూడు ఉత్తమమైనటువంటివి. ఏ ఏ మార్గంలో ఏ ఏ రథమునందు ప్రయాణం చేయదలుచుకున్నాడో ఆయా ప్రయాణికుడికి ఆ రథానికి తగినటువంటి మార్గం అది సత్యమైనటువంటిది. కారులో బయలుదేరినటువంటి వాడు రోడ్డు పైన మాత్రమే పోవాలి కానీ ఆకాశంలో ఎగటానికి వీలు లేదు. ప్లెయిన్ లో బయలుదేరినటువంటి వాడు ఆకాశంలోనే పోవాలి కానీ భూమి పైన విచరించడానికి వీలు కాదు. ఆ రీతిగా మనం ఏ విధమైనటువంటి సిద్ధాంతాన్ని మనం రకంగా తీసుకుంటున్నామో మన ప్రయాణం ఆ మార్గంలోనే మనం తప్పవలేదు కానీ వేరు మార్గంలో పోవటానికి వీలు లేదు. దీనికి భక్తి, జ్ఞానం, కర్మ అని ఈ కర్మజ్ఞాన భక్తులు కూడా బోధించినారు. కర్మ అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కొంతవరకు మనం యోచించుకున్నామంటే వేదబోధితమైనటువంటివే కర్మలు. అనగా మనము కొన్ని విధమైనటువంటి యొక్క శాస్త్రాలు మనం చూస్తున్నాం. ఈ శాస్త్రంలో ఒక జ్యోతిష్ శాస్త్రం ఒకటి, యజ్ఞము, యాగము, హోమము, సంధ్యావందనము ఇలాంటి పంచాయతీలు అనేటువంటి యొక్క కర్మలే మన వైదిక కర్మలు. వీటిని ఆచరించి పరమాత్మ యొక్క సన్నిధి చేయడానికి ఇది ఒక మార్గం. జ్ఞానము అంటే ఆత్మ అనాత్మ యొక్క విషయాన్ని పరిశీలన కలిపేటువంటిది జ్ఞానం. భక్తి అనగా సేవుడైన పరమాత్మని సేవకుడైన జీవుడు ఆశ్రయించడమే భక్తి అనేటువంటిది. కానీ సేవ్యుడెవరు సేవకుడెవరు అనేటువంటిది సేవా పరికరం అనేటువంటిది మనం ఒకసారి యోచించుకుంటే సేవ్యుడు సేవకుడు సేవా పరికరము ఏకంగానే ఉంటుంటారు. త్రికాల త్రిలోక త్రిగుణము ఏకత్వమైనటువంటిదే సత్యమని మహా మన డాక్టర్ మహదేవన్ కూడా చెప్తుంది. త్రికాల భాగ్యమైనటువంటిదే సత్యం. అలాంటి సత్యస్వరూపుణ్ణి మనం ఎదుర్కోవడానికి సత్య మార్గాన్ని మనం అవలంబించాలి. అసత్య మార్గంలో మన యొక్క జీవితాన్ని ప్రవేశపెట్టినప్పుడు సత్యం మనకు గోచరం కాదు. కానీ మనం తలంచడం ఒకటి, చేరటం మరొకటి. కానీ దీనికి కారణం ఏంటి? మనం తలంచినటువంటి యొక్క పదార్థాన్ని సక్రమమైన మార్గంలో సత్యాన్వేషణ కలపటకుండా పోవటం వలనే మనం పెడమార్గానికి మన ప్రయాణం కలుపుతూ ఉంటున్నాం. ఇందులో ద్వైతము అనేటువంటి దాన్ని ఒక్కతూరి విచారిస్తారు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే అనేటువంటి విషయాన్ని మనం పూర్తి మనం విశ్వసించినట్టయితే ఈ సాధనలు ఏ నిమిత్తమై మనం కలపాలి? సాధనలు కలిపే ప్రయోజనం ఏమిటి? జీవుడు దేవుడు అవుతాడు, మనవుడు నారాయణుడు అవుతాడు, మానవుడు మానవుడు అవుతాడు. ఇలాంటి యొక్క తత్వాన్ని మనం విచారణతో మనం పొందినప్పుడే ఒక భాగానికి మాత్రమే, ఒక స్థానానికి మాత్రమే, ఒక కాలానికి మాత్రమే జీవుడు జీవుడు దేవుడు దేవుడుగా అవుతాడు. కానీ మరొక కాలంలో ఒక జీవుడు దేవుడు కావడానికి అవకాశం ఉంటుంది. అయితే మనము ఆ సమయ సందర్భాన్ని మనం యోచించుకోకుండా ఎప్పుడూ దేవుడు దేవుడు జీవుడు జీవుడు అయిపోతాడే అనేటువంటి యొక్క వేదాంతాన్ని బోధించింది ఈ మాతృ మతము అనేటువంటి దీని కింద మనం దాన్ని దూషించనక్కలేదు. అది ఒక స్థానానికి మాత్రమే, ఒక కాలానికి మాత్రమే ఆ బోధన వాళ్ళు కలిపినారే కానీ ఎప్పటికీ అది కాదు. క్రైస్తు కూడా మొట్టమొదటి దేవుడు నా తండ్రి, నేను దేవుడు బిడ్డను అన్నాడు. అది క్రమక్రమేణ ఆ సత్యాన్వేషణ లోపల తాను సంపూర్ణమైనటువంటి యొక్క పూర్ణత్వాన్ని పొందిన తర్వాత తండ్రి నేను ఒక్కటే అన్నాడు. ఆ రకంగానే మనం కేవుడు సేవ్యుడు సేవకుడు అనేటువంటి దేహభ్రాంతి ఉన్నంత వరకు మాత్రము దేవుడు దేవుడే, జీవుడు జీవుడు. జీవభ్రాంతి వచ్చేటప్పటికి ఆత్మ యొక్క ప్రతిబింబమే జీవుడు. ఆత్మభ్రాంతి వచ్చేటప్పటికి ఆత్మే తాను, తానే ఆత్మ. కాబట్టి దేహభ్రాంతి, జీవభ్రాంతి, ఆత్మభ్రాంతి, దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ అనేటువంటి మూడు తత్వం లోపల ఏకత్వమైనటువంటిది ఒక్క సత్యం. ఇలాంటి సత్యాన్ని మనం విచారంతో మనం తెలుసుకోవాలి. అందువలన అవకాశ సమయం లోపల ఏ ఏ వ్యక్తికి ఏ ఏ సహజమైనటువంటి యొక్క స్వభావాలు ఉంటాయో ఆ సహజ స్వభావానికి మాత్రం ఎప్పుడు గోచరం అవుతుందంటే సంపూర్ణమైనటువంటి తన్మయత్వంలో, అనగా జీవభ్రాంతి దేహభ్రాంతి రెండూ లేనటువంటి సమయం లోపలే ఆత్మభ్రాంతి స్వభావ స్వరూపాన్ని ధరిస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణగా ఒక కథ ఉంటుంది. ఒక మహాపండితుడు దేశమంతా తిరుగుతూ వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రచారము ప్రబోధమును సరుపుతూ తన పేరు ప్రఖ్యాతులంతా కూడా ప్రపంచంలో వ్యాప్తి చేసుకొని అనేక రకములైనటువంటి యొక్క ఉపదేశములంతా కూడా లోకానికి అందిస్తూ ఉండేటువంటి వాడు. కానీ లోకంలో కాకులు, లోకులు విచారణ చేయక తప్పదు. మన యొక్క మార్గంలో అవలంబిస్తూ ఉంటుంటే లోకుల యొక్క స్థితిగతులు కూడా కొంచెం యోచించుకోవాల్సి వస్తుంటుంటారు. ఏదో మేము చెప్పేటువంటి వారు చెప్తున్నాం కదా అని చెప్పి అనుకోని వినేటువంటి వారి పరిస్థితి ఎక్కువ ఉండాలని విచారణ చేయకుండా తలభారాలు వస్తుంటుంటారు. కనుక మీ యొక్క ఆనందం కోసం మరి మేము మాట్లాడుతున్నాను కానీ మా తృప్తుల కోసం మేము మాట్లాడటం కాదు. అలాంటి స్వభావాన్ని మొట్టమొదటి మేము అర్థం చేసుకోవాలి. దీని విషయంలో పరిపాలన కొంతవరకు లోపలు కొంతవరకు యోచించుకున్నారు. మరే ఇలాంటి ప్రచార ప్రభావంలో జరిపేటువంటి ఈ మహనీయుడు ఏ జాతికి సంబంధించినటువంటి వాడు, ఏ తెగకు సంబంధించినటువంటి వాడు అని కొంత గుసగుసలు ప్రారంభమైనాయి. ఈ గుసగుసలు ప్రారంభమైనప్పుడు ఏమైపోతుందంటే ఆడు మాత్రమే కనిపించినప్పుడు కేవలం ఈ వాతావరణంతో అది బ్రహ్మాండంగా మారిపోవడానికి అవకాశం అవుతుంటారు. ఒక్క నిప్పు పొల్ల ఉంటుంటే ఎన్ని కొంతలకైనా అడ్డు పెట్టచ్చు ఉన్నారు. ఆ గుసగుసల్లో అక్కడ ఏమైపోయింది, వ్యాప్తి చెందిపోయింది. అందరు కూడా అతను అడగటానికి భయపడేటువంటి వారు, ఏమండి మీ సాంప్రదాయం ఏమిటి, మీ యొక్క ఆచరణ ఏమిటి, మీరు ఏ తెగ సంబంధించినట్టుంటారు, స్మార్థులా వైష్ణవులా మధ్యులా అని ఏ రకంగా కూడా ప్రశ్నించడానికి చాలా భయపడేటువంటి వారు. ఇలాంటి సమయం లోపల అందరూ కొంతమంది పండితులు చేరి ఇతని యొక్క విషయాన్ని పూర్తి మనం తెలుసుకోవాలి అన్నారు. అందులోపల భక్తి స్వరూపం స్త్రీలకు పోల్చుకున్నారు, స్త్రీలను భక్తులుగా పెట్టుకున్నారు, పురుషుల్ని జ్ఞానంగా తీసుకున్నారు. మహాచక్రవర్తి రాజగిరిరాజు మహారాజ రాజు అనేటువంటి ఆ మహాశక్తివంతుడైనటువంటి పరమాత్ముని యొక్క ఆస్థానానికి పురుషులు సింహాసనం వరకు మాత్రమే ప్రవేశం ఉంటుంటారు, కానీ ఆ తరువాత ప్రవేశం ఉండదు. స్త్రీలకు మాత్రం అంతఃపురంలో కూడా ప్రవేశం ఉంటుంటారు. కనుక భక్తి అనేటువంటి దానికి విచ్చలు విడిగా సంచరించేటువంటి అవకాశం ఉంటుంటారు. కనుకనే స్త్రీలకు ఒక భక్తి అని పెట్టుకున్నారు. ఆ భక్తికే యథార్థమైనటువంటి తత్వం గోచరం అవుతుంది, కానీ జ్ఞానంలో అతను సర్వము ఏకత్వంగానే ఉంటుంది, అది వాడికి గోచరమే ఉంటుంది. సంపూర్ణమైనటువంటి జ్ఞానంలో తగ్గడం సర్వం బ్రహ్మమయం అంటారు. ఇప్పుడు చెప్పినట్టు ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు, కానీ ఈశావాస్యం ఇదం సర్వమని మనం వింటున్నామే కానీ తింటున్నామా అని ఒక్కరు యోచించుకోవాలి. ఏ పెద్దలు చెప్పినప్పుడు కూడా, ఏ గ్రంథాలు బోధించినప్పటికీ కూడా అన్నింటి యొక్క ఏకత్వము అన్నింటి యొక్క వ్యాప్తత్వము చెప్తూనే ఉంటున్నాడు, కానీ మనం అందుకుంటున్నామా అనుభవిస్తున్నామా అనేటువంటి ఒక్క విషయాన్ని మాత్రమే చక్కగా మనం విచారం చేయాలి. అప్పుడు ఒక స్త్రీ, అయ్యా ఇంతమంది పండితులు ఉంటున్నారు, ఇంతమంది మహామహా పెద్దలంతా ఉంటున్నారు, అతని యొక్క స్థితిగతులు ఏంటో మీరు తెలుసుకోలేనటువంటి రీతిగా ఉంటున్నారు, దీనికి ఒక సూక్ష్మమైనటువంటి ఒక విషయం ఉంటుండాలి అని చెప్పి ఆనాడు తన పతితో ఆ గురువు గారిని మన ఇంటికి భోజనానికి ఆహ్వానం చేయమని చెప్పింది, భిక్షకు పిలవమని చెప్పింది. ఆనాడు ఆ యజమానుడు పోయినాడు, స్వామి ఈనాడు మా ఇంటికి భిక్షకు రావాలి అన్నాడు. సంతోషంగా వస్తున్నాడు. వచ్చిన తర్వాత చక్కగా నిద్రపట్టేటువంటి పదార్థాలు ఏవేవో అవే చేసింది ఆ గృహలక్ష్మి. చక్కగా పూర్ణం చేసింది, ఒబ్బట్టు చేసింది, మత్తుగా పడిపోయేటువంటి స్థితికి తెప్పించేసేసింది. అలాంటివన్నీ చేసేసింది, బాగా తిన్నాడు, దేవుడు కూడా స్థలం లేదు. చక్కగా ఏదో ఒక చొక్కా ఇప్పేసేసినాడు, పరుచుకున్నాడు, పండుకున్నాడు, గాఢ నిద్రలో ఉంటున్నాడు. ఇప్పుడైతే సరి అయినటువంటి స్వభావం తెలుస్తుంది అనుకుంది, ఒక గరిక ఎర్రగా కాగబెట్టింది, అరికాడే పోయింది, వాట పెరిగింది, అల్లా అని చేసినాడట. అయ్యో ఇతను మహమ్మడి అని చూసుకున్నాడు. అనగా ఏంటి, సర్వేంద్రియములు అరికట్టినప్పుడు తన యొక్క నిజ స్వభావం బయటపడుతుంది అన్నారు. దానిని బట్టే మనము ఎవరు, జీవాత్ముల పరమాత్ముల అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే సర్వేంద్రియాన్ని అరికట్టి గాఢ నిద్రలో పడినటువంటి స్థితిలో పడే మన యొక్క సత్యత్వం మనకు గోచరమవుతుంది. కానీ దేహభ్రాంతి, జీవభ్రాంతి, లోకభ్రాంతి, విషయ భ్రాంతి కూడా మనము కట్టుదత్తం చేసినప్పుడు మన యొక్క యథార్థమైన స్థితి ఏ రీతిగా కనపడుతుంది తెలియడానికి వీలు లేదు. అందువలనే పతంజలి సూత్రంలో యోగ చిత్త వృత్తి నిరోధ మరియు సర్వసాధనలు కూడాను ఆ ఇంద్రియాన్ని అరికట్టేటువంటి యొక్క సాధనే సరి అయినటువంటి సాధన. ఒక్కొక్క మానవుడికి, ఒక్కొక్క జంతువుకు, ఒక్కొక్క మృగముకు, ఒక్కొక్క పక్షికి, ఒక్కొక్క జీవరాశికి కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఇచ్చిండే, సద్గుణములు ఇచ్చిండే, వారి ప్రవర్తనకు, వారి పవిత్రతకు, వారి ప్రకాశవంతానికి ఒక సూక్ష్మమైనటువంటి ఒక సద్గుణం ఒక నాభిగా వారిని అనుగ్రహించింటారు. ఆ సరి అయినటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క స్వభావాన్ని ఏనాడు మనం అభివృద్ధి పరుచుకుంటామో, ఏనాడు ఆచరిస్తామో, ఏనాడు అమలులో పెడతామో ఆనాడే నిజమైన స్థితి మన మానవత్వం అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్న వారమైపోతామే కానీ ఏదో పచ్చిపచ్చి మృగాలే మానవత్వం కూడా సంచరిస్తూ అన్ని విధములైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది మానవత్వానికి ఏమాత్రం సార్థకం కాలేదు. దానికి ఒక చిన్న కథ ఉంటుండాలి. ఒకనొక మహనీయుడు పవిత్రమైన తీర్థరాజంలో స్నానం ఆచరిస్తుండే తింటివారు. ఆ స్నానం చేస్తున్న సమయం లోపల ఏదో ఒక చిన్న కర్ర పైన ఒక పెద్ద తేరు కొట్టుకుని పోతూ ఉంటున్నారు. పోతూ ఉన్నటువంటి సమయంలో స్నానం చేస్తున్నటువంటి మహర్షి చూచినాడు, అయ్యో అన్ని జీవులు ఎందుకు కూడా నువ్వు ఈశ్వరత్వం అనేటువంటిది సార్థకమైనటువంటి దీంట్లో ఉంటుండాలి కదా, అన్నింటి ఎందుకు కూడా నువ్వు భగవంతుడు సర్వభూతాంతరాత్మ అన్నాడు కదా, కాబట్టి ఇది కూడా నువ్వు ఒక భూతమే, ఇందులో కూడా నా పరమాత్మ ఉంటున్నాడు, కేవలం పరమాత్మ రక్షించేటువంటి యొక్క శక్తి నాలో లేదు, కానీ పరమాత్మను చేరినటువంటి యొక్క ఉపాధిని రక్షించేటువంటి శక్తి నాలో ఉంటుండాలి. నాది ఎప్పుడు కూడా నేను స్వభావం అనేటువంటిది పరోపకారమే, మానవత్వం అనేటువంటిది పరోపకారాన్ని కలిగేటువంటి సార్థకం, అలాంటి దీనిలో కూడా నేను దీన్ని రక్షిస్తానన్నాడు. అరిచేతిలో దాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేసినాడు. ఒక్కతోడు పుట్టింది, పుట్టేటట్టుగా వదలన్నాడు. అయ్యో తిరిగి నేను ఇంకోవడానికి అపకారం చేస్తుంది అన్నాడు. తన నొప్పిని తాను సహించుకున్నాడు. తిరిగి ఆ యొక్క తేరును పట్టుకోవడానికి మరిగిపోయినాడు. మరీ పుట్టింది, మరీ వదిలిపెట్టినాడు. అయ్యో తిరిగి నేను అపకారం చేస్తున్నానే అని తిరిగి దాని వెంట పోతూ ఈ రకంగా 5-6 పర్యాయములు ఆ తేరును పట్టుకోవటం వదలటం పట్టుకోవటం వదలటం. ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి యాత్రికులంతా కూడా పక్కను నవ్వుతూ ఉంటున్నారు. నవ్వుతూ ఉంటున్న సమయం లోపల తర్వాత దాన్ని రక్షించినాడు, ఎట్లో ఒకటి గట్టుకు చేసేసినాడు. అందులో చేరినటువంటి యొక్క సాధకులంతా ప్రశ్నించినారు, ఏమిటయ్యా ఈ పిచ్చివేషాలంతా, కాటాయత్వం చేసుకుని తక్షణమే పరోపకారం అనేటువంటి ప్రచారం చేసేటువంటి నిమిత్తమై ఈ రకంగా నీవు చేస్తున్నావా అని వారికి హేళనగా మాట్లాడుతూ వచ్చారు. కాదు నాయన, ఆ చిన్న తేరు తెలిపినటువంటి నా యొక్క గుణము నా జన్మంలో నేను మర్చిపోలేను అన్నారు. ఏమి నేర్పించిందయ్యా తేలు ఏంటి, నీకు కూడా నేర్పడం ఏంటి, తేలే నీకు కూడా నేర్పిందంటే తేలు కంటే చెడ్డవాడన్నవాడు నీవు అన్నారు వాడు. కాదు కాదు, నిజంగా నేను చెడ్డవాడిని, తేలు నేర్పినటువంటి యొక్క ఉపదేశాన్ని, తేలు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని, తేలు ఒక నేర్పినటువంటి ఒక ఉపదేశాన్ని నేను జన్మంలో కూడా నువ్వు మరవను అన్నా. ఏమి నేర్పింది, తేలుకు అపకారం చేయటం దాని సహజం, మానవుడికి ఉపకారం చేయడం వాడి సహజం. ఎన్ని పర్యాయములు పట్టినా గానీ తన యొక్క స్వభావాన్ని తాను వదలకుండా ఉండాలి. ఒరే మానవుడా, నీకు ఎన్ని కష్టములు ఎన్ని నష్టములు వచ్చినా నీ స్వభావాన్ని కూడా నువ్వు మార్చకూడదురా అని ఆ తేరు నాకు బుద్ధి నేర్పింది అని చెప్పారు. అనగా ఏంటి, మనకు నష్టములు కష్టములు దుఃఖములు ఎన్నో వస్తుంటాయి, ఆ యొక్క పరిస్థితిని మనం పురస్కరించుకొని మన యొక్క భావాలు చాలా మార్పు చేసుకుంటుంటున్నాం, మన స్వభావానికి మనం పూర్తి కూడా విరుద్ధంగా సంచరిస్తూనే ఉంటున్నాం. కనుక ఎన్ని బాధలు కలిగినప్పుడు కూడా స్వభావాన్ని మార్చుకోనటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క దీనిని పట్టుదిట్టంగా చేసుకోవడమే నిజమైనటువంటి సాధన. కానీ ఏదో ఒక వాతావరణం బట్టి మనం ఇష్టం వచ్చినట్లుగా మారుతున్నామంటే నిజంగా అది మానవ స్వభావం కానే కాన. మనము మొట్టమొదట నేర్చుకోవలసినటువంటి విషయం భక్తి జ్ఞాన వైరాగ్యం. ఈ వైరాగ్యం అనేటువంటిది ఎంతవరకు కావాలి, జ్ఞానం అనేటువంటిది ఎంతవరకు కావాలంటే జ్ఞానము వైరాగ్యము ప్రారంభ స్థితి నుంచి కూడా మనకు కావాలి. జ్ఞానము లేని మానవుడు లోకంలో లేదు. జ్ఞానం వాని యొక్క స్వభావం, ఆనందం వాని యొక్క స్వరూపము, ప్రేమనే వాని యొక్క రక్తము, శాంతమే వాని యొక్క దృష్టి, ఇలాంటి 4 యొక్క స్వరూపం లోపల నిండినటువంటి మధురమైనటువంటి యొక్క మానవుడు వాడు. దాని వలన మన డాక్టర్ మహాదేవన్ చెప్పారు, శూన్యంతి విచ్చి అమృతస్య పుత్ర, అమృతపుత్రుడు మానవుడు, కేవలం మట్టి నుంచి పుట్టినటువంటి వాడు కానీ, మాంసం నుంచి పుట్టినటువంటి వాడు కానీ, మరకటం నుంచి పుట్టినటువంటి వాడు కానీ, మాంసము ఉద్దవంటి వాడు కాదు. అలాంటి అమృతపు పుట్ట మానవుడు దాని హృదయాకాశంలో భక్తి అనేటువంటిది, అనేక కోట్ల నామములు అనేటువంటి నక్షత్రముల మధ్య భక్తి భావోద్రేకంతో చేసేటువంటి పూర్ణ చేతుల వలే వారి హృదయమున ప్రకాశించినప్పుడే వాడు నిజమైనటువంటి భక్తుడు అవుతాడే కానీ, లేకుండా అంధకారమైనటువంటి అమావాస్యగా వాడి హృదయం చిక్కిని చిమ్మ చీకట్లు కలిగి ఉంటే వారు భక్తుడని చెప్పుకోవటానికి వీలు కాదు. ఇలాంటి కొన్ని కొన్ని మన భారతీయ సంస్కృతి లోపల శుక్లపక్షము కృష్ణపక్షము అనేటువంటి దాన్ని కూడా పెట్టారు. దీనికి ఉత్తరాయణము దక్షిణాయనము కూడా పెట్టారు. ఈ దక్షిణాయనకు ఉత్తరాయణకు ఉన్నటువంటి మార్గం ఏమిటి, ఉత్తరాయణం తింటే తిరిగి పునర్జన్మ లేకుండా ఉండేటువంటి ఒక స్థితి, దక్షిణాయన తింటే తిరిగి క్షీణపుణ్యం వచ్చే ఒక విషయం తిరిగి వారు సంపాదించుకున్నటువంటి పుణ్యమంతా క్షీణించిన తర్వాత ఎలక్షన్ లో ఏ రీతిగా ఒక సంవత్సరం తగ్గిన తర్వాత తిరిగి వేయాల్సింది రావాలో ఆ రకంగానే మనం తిరిగి పుణ్యమంతా క్షీణించిన తక్షణమే తిరిగి మత్స్యలోకానికి రావాలి, నిత్యలోకానికి రావాలి. ఈ రకంగా మనము దక్షిణాయన అనేటువంటిది పోవటం రావటం పోనటం రావటం, ఉత్తరాయణ పోతి మా తిరిగి రాము. అందుకోసమని గీత లోపల కృష్ణుడు చెప్పినటువంటి విషయం లోపల పర్వతములు ఎందు నేను హిమాచలాన్ని అన్నాడు. అయితే ఇది మానవులు మరొక విధమైనటువంటి విక్రమ ప్రశ్నలు వేయడానికి అవకాశం ఉంటుంది. విశ్వస్వరూపుడైనటువంటి కృష్ణుడికి ఇండియాలో పెద్దది అయినటువంటి ఒక హిమాచలం మాత్రమే పోల్చుకుంటే దీనికంటే పెద్దవి ఎన్ని ప్రపంచంలో ఎన్ని లేవు. కాబట్టి మన హిమాచలాన్ని ఎందుకు పోల్చుకున్నాడు అంటే మన దృష్టి కల్పితమైనటువంటి ఈ దృష్టి కల్పితమైనటువంటి ఈ హిమాచలం కాదు ఆ హిమాచలం. దానికి పూర్వంలో ద్వారం ఏమిటి? హరిద్వారం. ఎవరిని దాటుకొని పోవాలి? ఋషికేశాన్ని దాటుకొని పోవాలి. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిదే ఋషికేశుడు. ఇంద్రియ నిగ్రహం చేసిన తర్వాత హరి అనేటువంటి సర్వవ్యాపకత్వాన్ని మనం పోసినప్పుడే ఆ హిమము అనేటువంటి నిర్మలము నిశ్చలము నిస్వార్థమైనటువంటి హిమాచల స్వరూపుడైనటువంటి కనుక హిమాచల స్వరూపుణ్ణి నేను తింటే ఏ విధమైనటువంటి మాలిన్యమే మారేటువంటి ఐసు ముద్ద వంటి వాణ్ణి, ఐసు లోపలి ఏ విధమైనటువంటి పీకు లేదు, నేను చల్లగా చల్లగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వాణ్ణి, నా హృదయం నిరంతరము కూడాను చల్లగలమే. ఎప్పుడు చల్లగలము? ఎందుకోసం చల్లదనాన్ని మనం పోల్చుకుంటున్నామంటే పైకి ఎక్కే కొద్దీ ఎక్కే కొద్దీ ఎక్కే కొద్దీ చల్లదనం మనకి ఏర్పడుతుంటారు, క్రిందికి దిగే కొద్దీ మనకు వేడి ఏర్పడుతుంటుంటారు. కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థానంలో ఉంటున్నాను కాబట్టి నేను చల్లటి వాణ్ణి అన్నాడు. ఈ కలియుగంలో అట్టగాటం లేదు. పైకి బాగా పోయే కొద్దీ, పేరుకి చిచ్చలు ఎక్కే కొద్దీ, అధికార స్థానాలు ఎక్కే కొద్దీ హీట్ అవుతాను కానీ చల్లదనం రావడం. కనుక ఎప్పుడు హీట్ అవుతా ఉందో వారు పైకి ఎక్కుతుండదు, ఏదో పేరు పెట్టిస్తూ వస్తున్నాయే కానీ కిందికి దిగుతున్నారు. నిజంగా పైకి ఎక్కినటువంటి వారైతే చల్లదనాన్ని అనుభవించారు. ఇలాంటి యొక్క ఉపదేశం లోపల భగవంతుడి యొక్క ఉపదేశాన్ని అంతరార్థం ఒకటి, బాహ్యార్థం ఒకటి. కేవలం బాహ్యార్థాన్ని మనం చూసుకుంటున్నాము కానీ అంతరార్థాన్ని మనం యోచించుకోలేకుండా పోతున్నాం. ఏ ఒక్క విషయాన్ని కూడా అంతరార్థం లేనటువంటి విషయాన్ని భగవంతుడు ఏ విధంగా కూడా బోధించడం లేదు. మన వేదశాస్త్ర ఇతిహాస పురాణం ప్రమాణాన్ని మన భారతీయులు ఏనాడు సక్రమమైన మార్గంలో అనుభవిస్తారో ఆనాడే తిరిగి మన యొక్క జన్మము సార్థకము, మన భర్తమాత పుత్రులము అని బల్లను కొట్టి చెప్పుకునేటువంటి యొక్క ధైర్యం కూడా మనలో కలుగుతుంటారు. ఈనాడు అలాంటి ధైర్యానికి అవకాశం లేదు. ఏదో మనకు కొన్ని విధములైనటువంటి సంపర్కం వల్ల, పాశ్చాత్య విద్యల యొక్క అభిరుచి వల్ల, ఆ అభిమాన పుత్రులై, ఆ మానస పుత్రులై మన యొక్క పవిత్రమైనటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క సంస్కృతిని అంతా కూడా మనం మరుగు చేసుకుంటూ ఉంటున్నాం. ఈనాడు నవీన నాగరికత పెరిగే కొట్టి మన యొక్క విషయం ఏ రీతిగా పోతున్నాయంటే క్రమక్రమేణ దిగజారిపోతుంటున్నాయి. మన అభిరుచులు చాలా లైట్ గా అయిపోతుంటున్నాయి. ఏ విధమైనటువంటి యొక్క పరువును చేరుకోవటం లేదు. దాని వలన మన జన్మానికి కారణమైనటువంటిది మూడు అన్నారు. ఏమిటి? పాపము ఒకటి, తాపము మరొకటి, అజ్ఞానం ఇంకొకటి. ఈ మూడు కారణముల వల్ల మానవుడు తిరిగి పుట్టడం చావటం, పుట్టడం చావటం ఈ యొక్క స్వరూపాన్ని పొందడానికి మూడు కారణములు అన్నారు. ఈ మూడు కారణములు కూడా ఏ రకంగా మనం తప్పించుకోవడానికి అవకాశం వస్తుందంటే ఒక్క రామనామం చేయరా అన్నారు. రామ అంటే ఏమిటంటే రా అంటే అగ్ని బీజం, ఆ అంటే సూర్యబీజం, మా అంటే చంద్రబీజం. ఆ రా అనేటువంటి అగ్ని బీజం మన పాపాన్ని అంతా భస్మం చేస్తుండాలి, ఆ అనేటువంటి సూర్యబీజం అంధకారాన్ని నిర్మూలన చేస్తుండాలి, మా అంటే చంద్రబీజం పాపాన్ని చల్లారుస్తుండాలి. కాబట్టి జన్మానికంతా కూడా పాపము తాపము అజ్ఞానం కనుక ఈ యొక్క నామంలో కూడా మూడింటిని చల్లారేటువంటి మహత్తరమైన శక్తి ఉండాలి కనుక రామా అని చెప్పి కలుసుకొని చాలన్నారు. ఆ రాముడు ఎవరంటే ఆత్మని. దానివల్లనే ఆత్మారాముడికే తెలుస్తుంది, ఆత్మని ప్రతి ఒక్కరు కూడా రామా రామా అనేటువంటి నామంతో బోధిస్తున్నారే కానీ సంబోధిస్తున్నారే కానీ ఆత్మవిష్ణు ఆత్మకృష్ణు ఆత్మశివాన్ని ఎవరు సంబోధించండి? కనుక మనకు ఆత్మస్వరూపులైనటువంటి మన మానవులు కేవలం అనాత్మస్వరూపమైనటువంటి యొక్క జగత్తు కోసం మనం ప్రాకులాడుతున్నామంటే ఇంతకంటే వేరు అజ్ఞానం, ఇంతకంటే వేరు అభిమానము, ఇంతకంటే వేరు మమకారము, ఇంక వేరు దీనికి రాలేదు. అభిమాన మమకారము ఉండవలసిందే. ఎంతవరకు? ఆత్మజ్ఞానానికి ప్రయత్నించినంత వరకు కూడా ఉండవలసింది. ఆత్మజ్ఞానానికి కొంతవరకు ప్రవేశిస్తున్నా తిరిగి ఈ అభిమకార మమకారం ఇబ్బందిపడ్డవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఎంతకాలమైనా దేహాల పైన, ఎంతకాలమైనా ప్రకృతి పైన, ఎంతకాలమైనా దీనిపైన కూడా మనం సత్కరిస్తుంటే ఏనాటికి శాస్త్రం? దానివల్లనే ఈ నచకేతుడు అనేటువంటి వాడు అనేక రకములైనటువంటి విషయాలంతా కూడా యమధర్మరాజు దగ్గర వెళ్ళిపోవటం, దాని ద్వారా తాను తిరిగి సరైన సార్థకత రావటం, దీనికి కారణాలు అంతరార్థాలు అనేకం ఉంటున్నాయి. తండ్రి అనేటువంటి వాడు ఏదో ఒక బడబకలైనటువంటి యొక్క పశువులంతా దానం చేసుకోవటం అనేటువంటిది దానికి ఒక అంతరార్థం. అనగా ఏమిటి, భారతదేశంలో కర్మలు అనేటువంటిది భగవత్ ప్రీతి కోసం చేయవలసిందే కానీ తత్ఫలితాల కోసం చేయవలసింది కాదు. కర్మ సిద్ధాంతంలో ఉన్నటువంటి సర్వ కర్మలు కూడాను యజ్ఞయాగాది క్రితం అంతా కూడాను భగవంతుని ప్రసన్నం చేసుకోవటం కోసమనే కానీ కేవలం మన అభిష్టము నెరవేర్చుకోవటం కోసమని కాదు ఈ కర్మలు. కానీ ఈనాడు ఏ రీతిగా ఉంటుందంటే ప్రతి కర్మలు కూడా అభిష్టం కోసం చేస్తున్నామే కానీ భగవంతుని ప్రసన్నం చేసుకునేటువంటి ఉద్దేశంతో మనం చేయటం లేదు. ఇదే మార్పు ఉన్నటువంటి కర్మలకంతా కూడాను కొన్ని ఇంద్రియములకంతా వశుడైనటువంటి వాడు నారాయణుడు, ఇంద్రియాన్ని వశం చేసుకున్నటువంటి వాడు నారాయణుడు. ఇందులో ఉన్నటువంటి ప్లస్ మైనస్, జీవి ప్లస్ వ్యామోహము నారాయణుడు, జీవి మైనస్ వ్యామోహము నారాయణుడు. ఇంతకంటే వేరే ఏం కావాలి? ఈ వ్యామోహంలో మనం అనేక రీతిగా అనుభవిస్తూనే ఉంటున్నాము, కానీ ఏనాటికైనా వదలక తప్పదు, విడ్చక తప్పదు, ఇది కూలక తప్పదు, రాలక తప్పదు, కాలక తప్పదు. ఇలాంటి స్థితి మనం కన్నుతో చూస్తూ, చెవులతో వింటూ, మనస్సుతో అనుభవిస్తూ కూడాను ఇంకా ఈ విధమైనటువంటి ఒక సత్యాన్ని మనం యోచించుకోలేకుండా ఉంటున్నామంటే ఇంతకంటే దట్టమైనటువంటి అజ్ఞానం మరెక్కడికి లేనికొని కూడాను ఒకటూ మనలో మనం విచారణ కలుపుకోవచ్చు. కాన మనం సర్వకర్మలు చేసేటువంటిది దేనికోసమంటే యజ్ఞయాగాది క్రతం లోపల ఈ కర్మ సిద్ధాంతాన్ని పురస్కరించుకొని ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. భూత బలి అన్నారు, ఇందులో ఉన్నటువంటి యొక్క సారాంశం చాలా గమనించవలసినటువంటి భూత బలి. బలి అనగా మన యొక్క విషయం లోపల మన యొక్క అనుభవం లోపల ఏ రీతిగా అంటే ఏదో ఒకదాన్ని కొట్టటము అని, కానీ అది కాదు. బలి అనగా దీనికి శుంకము అని పేరు. భూతబలి అంటే భూతమునకంతా కూడా శుంకమును చెల్లించాలి మనము. అయితే ఈ శుంకం ఎందుకోసము అంటే ఫలాన్ని దీనికోసమని కాదు, మనకు కావలసినటువంటి యొక్క అనుకూలాలను చేసేటువంటి నిమిత్తమే మనం శుంకాన్ని చెల్లించాలి. ఈనాడు ప్రభుత్వం మనకు ఇంటి ట్యాక్స్, ఇంకొక ట్యాక్స్, ఇంకొక ట్యాక్స్, భూమి ట్యాక్స్, ఇంకొక ట్యాక్స్ ఏమేమో వేస్తున్నాం, కానీ ఈ ట్యాక్స్ అంతా మనం చెల్లిస్తున్నామంటే దేనికోసం అంటే మనం ఫలాన్ని దీనికోసం అని పేరు పెట్టి ఆ ట్యాక్స్ మనం చెల్లించడం లేదు. మన నుంచి ట్యాక్స్ తీసుకుంటున్నారు, మనకు రోడ్డు అంతా వేస్తున్నారు, దూరంగా ఉన్నటువంటి నీళ్లంతా మనకు దగ్గరకు తెప్పిస్తుంటున్నారు, మనకు సరైనటువంటి అనుకూలాలు చేస్తుంటున్నారు, వీటి నిమిత్తమే మనం ట్యాక్స్ కడుతున్నాం. అయితే ఈ చేసేటువంటి కర్మల్లో ఒక్క విషయాన్ని యోచించుకోవాలి, లేని నీటిని సృష్టించి మనకి ఇస్తున్నారా, ఉన్న నీటిని దూరంగా ఉండేటువంటి దాన్ని మనకు దగ్గర చేస్తున్నారా, దూరంగా ఉండేటువంటి దాన్ని అనుకూలపరుస్తున్నారు, పోయేటువంటి ప్రయాణాలకంతా చక్కని రోడ్లు మనకు నిర్మిస్తున్నారు, దీనికోసం మనం ట్యాక్స్ కట్టున్నాం. మనమే కనుక ట్యాక్స్ కట్టకపోతే మన అనుకూలాలంతా గవర్నమెంట్ ఏమాత్రం చేయలేదు. అట్లనే భగవంతుడి యొక్క గవర్నమెంట్ అనేటువంటి భూతములు కొన్ని దేవదూతలు అంతా ఉంటున్నారు. ఈ దేవదూతలకు మనం ట్యాక్స్ అనేటువంటిది ఒక యజ్ఞయాగాది క్రతం మనం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి యొక్క ఐహిక సుఖాల కోసం తగినటువంటి యొక్క అనుకూలాలంతా వారు చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ట్యాక్సే కట్టకపోతే వారు అనుకూలాలు ఏ రీతిగా చేస్తారు చెప్పండి? గవర్నమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజా గవర్నమెంట్. పోనీ ఈనాడు ప్రజా గవర్నమెంట్ కాదు, ఇంతకు ముందంతా కూడా పాశ్చాత్య గవర్నమెంట్, వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళేం దేవతలు కాదు. కనుక మనతో సమానమైనటువంటి మానవ మనకు ప్రభుత్వం అనే శుంకాన్ని కింద ఉండినప్పుడు వారికి తగినటువంటి శుంకాన్ని మనం చెల్లిస్తూ మనకు తగినటువంటి అనుకూలాలను వారు చేస్తూ ఉండేటువంటిది ఏ రీతిగా ప్రకృతి లోపల సహజమై ఉంటుందో అదే రీతిగా పారమాత్మ లోపల కూడాను దేవతలు అనేటువంటి వారిని తృప్తిపరిచేటువంటి దీని నిమిత్తమై మనం కొన్ని యజ్ఞ ఆగాది క్రతువులు అనేటువంటి శుంకాన్ని చెల్లించినప్పుడు తాను కూడా అనుగ్రహం అనేటువంటి దాన్ని ప్రసరించి మన యొక్క ఐహిక ఆలుష్యత కైవల్యం అనేటువంటి సౌకర్యాలంతా చేయడానికి తాను కూడా ప్రసన్నులు అవుతుంటాను. ఏ ఒక్క దానిప్పుడు మనం ప్రయత్నం చేయండి ఆ యొక్క ఫలితాన్ని మాత్రం సఫలకృతం కాలేదు. కనుక మనం చేయవలసిన ప్రయత్నం చేసే తీరాలి. పాలు దగ్గర పెట్టుకుని వెన్న నాకు రామంటే ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని పెరుగు చెయ్యాలి, మద్దతు చెయ్యాలి, ఆ తర్వాతనే వెన్న ఒక భాగానికి వచ్చి చేరిపోతుంటాను. కనుక మనం చేయవలసిన ప్రయత్నాల్లో పూర్తి మనం మర్చిపోయి కూర్చున్నాము, కానీ కావలసినటువంటి యొక్క ఫలితాల కోసం నిరంతరము ఆశిస్తూ కూర్చున్నాము. ఇది ఎంత మాత్రమైనటువంటి యొక్క మానవత్వానికి పూర్తి గుణం అవమానపరిచేటువంటి విషయాలు. మన ప్రయత్నం తప్పని చేసే తీరాలి. ఎంత ప్రయత్నం రెండు చేసిన తర్వాతనే కార్యసాఫల్యాల కోసం మనం కాచుకొని ఉంటుండాలి. ఎంత ప్రయత్నంలో పూర్తి గుంటుబడి కార్యసాఫల్యం నా కాలేదు అని చెప్పిన మాత్రం భగవంతుడిపై కొంతవరకు నెపములు వేసి అంతేకాకుండా భగవంతుడు కూడా దూషించేటువంటి పరిస్థితులకు మనం కూనుకున్నామంటే మనము భక్తులము అని చెప్పుకోవడం కూడా ఒక అవమానం. కాన మనం ఇలాంటి సమావేశాల్లో చేరినప్పుడు పెద్దలు అందించేటువంటి విషయాలను సరైనటువంటి మనసుతో, సరైనటువంటి భావంతో, సరైనటువంటి హృదయంతో అందుకోవడానికి సిద్ధంగా ఉంటుండాలి. ఒక డబ్బా నుంచి ఇంకొక డబ్బాలో నీరు పోస్తున్నామో నూనె పోస్తున్నామో అనుకోండి, ఇందులో పోసేటువంటి డబ్బా కదిలినా నూనె కింద పడిపోతుంది, పోయించుకునేటువంటి డబ్బా కదిలినా కింద మునిగిపోతుంది. కనుక పోసే డబ్బా పోయించుకునే డబ్బా రెండు సూటిగా ఉంటున్నప్పుడే ఆ పదార్థం అందులో చేరుకోవడానికి అవకాశం ఉంటుంటాయి. కానా పోసేటువంటి మేరు కాని వినే పోయించుకునే మీరు కాని ఈ రెండు డబ్బాలు చక్కగా ఉంటుంటేనే విషయాన్ని మీరు అందుకోవడానికి అవకాశం ఇస్తుంది. లేకపోతే మేము పోసి కింద పడిపోతుంటుంటుంది, మీరు వినుకోకుండా వినిపోతే మాకు కూడా వృధా అయిపోతుంటుంటారు. కానా ఈ రెండింటి ఎందుకుడను ఇలాంటి సమావేశాలకు మీరు చేరినప్పుడు ప్రజలు అందించే విషయాన్ని శాంతంగా విని కొంతవరకు మీరు కష్టమైనా గాని విచారణ లోపల విన్నటువంటిది మీకు అభివృద్ధి అయినటువంటి విషయాన్ని కొంతవరకు వినించాలి కదా, దాన్నైనా మననం చేసుకుని ఓపిక పట్టుకోవాలి. కానీ సాచారికి ఏదో ఈ విధంగా కొట్టడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉంటుంటాయి, మన భారతీయులకి అవమానంగా ఉంటుంటాయి, మన భారతీయ యొక్క సంస్కృతి యొక్క గౌరవాలంతా ఈ స్థితికి వచ్చి ఉండాలి. ఏదో సినిమాలకు పోతాం, ఎంతో ఎగ్జిబిషన్లకు పోతాం, ఎన్నో పరికరాల విషయాలకు ఎంత మనం పోతుంటాం, అక్కడ మేము తెల్లవారి వదిలి సాయంకాలం వరకు కూర్చుంటుంటాం, అక్కడ విసుగు రావటం లేదే. ఇలాంటి పవిత్రమైన సమావేశాల్లో చేరినప్పుడు ఈ కొన్ని గంటలకు మాత్రమే మీకు విసుగు రావటం అనేటువంటిది ఇందులో మీరు అభిరుచి లేనటువంటి యొక్క ప్రదర్శన రానే ఉంటుంటారు. కానీ సరైనటువంటి యొక్క అభిరుచి ఉంటుంటే ఇలాంటి ప్రదర్శనలు మీరు చేయడానికి వీలు లేదు. అర్థం కాకపోతే అర్థమైనటువంటి వారితో విచారణ కల్పించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఈ విధంగా అలజడం మాత్రం కాదు పుట్టించకూడదు. మరొక విషయంలో నేను చెప్పి త్వరలోపల నేను ఇస్తున్నాను. అయితే కొంతవరకు దేహతత్వాన్ని కూడా బోధించుకోవాలి, దేహతత్వాన్ని కూడా విచారించుకోవాలి. ఎంత చెప్పినప్పుడు కూడా అది పరిపక్వ స్థితికి వచ్చినప్పుడే అది బండవలే గుండువలే పడి అన్ని సారాన్ని అందుకుంటూ ఉంటాయి. ఆ పరిపక్వ స్థితికి రానప్పుడు ప్రారంభంలో ఉండేంత వరకు కొంతవరకు అలసట కావచ్చు. అలాంటి కష్టాలకు నష్టాలకు ఓర్చుకున్నప్పుడే సరైనటువంటి యొక్క రీతి కూడా మనం పొందుతామే గాని కష్టం కలగకూడదు, నష్టం కలగకూడదు, ఏ విధమైన శ్రమ కలగకూడదు, కైవల్యం ఉట్టి ఒళ్ళోబడాలంటే అది మాత్రం సులభం కా, ఇది మాత్రం సులభం అవుతుందా? ఆ కైవల్యమైనటువంటి యొక్క మహాపదార్థం యొక్క విలువను కూడా మనం కూడా ఒక ఇతరు యోచించుకోవాలి కదా. ఎక్కడైనా ఒకరు షాపు పోయినామంటే మనం ఇవ్వవలసిన ప్రతి చెల్లించవలసినటువంటి ధనాన్ని చెల్లించిన తర్వాతనే అందుకోవలసిన పదార్థాన్ని మనం అందుకుంటున్నాం, లేక ధనం చెల్లించడానికి లేకపోతే అందులో అప్రూవమైన రాయిటీ మనం తీసుకుంటుంటాం. ఆ పదార్థం యొక్క విలువను విచారించుకోకుండా ఏ పదార్థాన్ని కూడా ఎవరికి తీసుకొని పోవడానికి వీలు లేదు. అట్లనే ఈనాడు ఒక విధమైనటువంటి దైవత్వం అనేటువంటి దాన్ని కానీ సాక్షాత్కారం అనేటువంటి దాన్ని మోక్షం అనేటువంటి కానీ ఆత్మతత్వం అనేటువంటి కానీ అందుకోవడానికి మీరు వచ్చినారు. మేము అమ్ముతున్నాం, మాకు ఇవ్వాల్సింది కూడా మాకు ఇచ్చి మీరు తీసుకోవచ్చు తీసుకోవాలి. కానీ ఇవ్వడానికి మాత్రం మేము వెనుక చేస్తాం, తీసుకోవడానికి సిద్ధంగా వస్తామంటే గళ్ళెం అంటే నోరు మూసుకోవటం, కవడం అంటే నోరు తెచ్చుకోవడం గొర్రె లక్షణమే కానీ మనుషు లక్షణం కానే. కానా ఇలాంటి విషయాన్ని మొట్టమొదటి యోచించుకొని మనం ఇలాంటి సమావేశాల్లో ప్రవేశం కావాలి. అలాంటి ఇష్టం లేని సమయంలో దూరంగానే ఉండాలి. కానీ ఈ సమావేశాలకు అర్హత కలిగించడం కానీ ఇంకే విధమైనటువంటి యొక్క ఇది చేయడం కానీ మనం చేసుకోవడానికి కొనుక్కోకుంటూ పవిత్రమైనటువంటి ఇలాంటి పరమాత్మ తత్వాలు లభించడం చాలా దుర్లభము. ఇలాంటి సమావేశం సత్సంగంలో కలగటము చాలా అదృష్టము. మహర్షులంతా వచ్చి, మహనీయులంతా వచ్చి, అనుభవజ్ఞులంతా వచ్చి అందించేటువంటి యొక్క మహారత్నాన్ని అతి భద్రంగా దాచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి రత్నం సులభంగా రత్నం విలువ తెలియనటువంటి వారంతా కూడా దీనికి ఏదో ఏదో గాజు పెంపుడుతో మనం భావించుకుంటామే కానీ దీన్ని విలువ తెలిసినటువంటి వారు చాలా భద్రంగా పెట్టుకుంటారు. కానీ మన హృదయాన్ని పవిత్రం చేసుకునేటువంటి కుమార్గాన్ని మొట్టమొదట వెతుక్కోవాలి. మనం ఏ రకమైనటువంటి స్థితిలో ఉంటున్నామంటే ఈ పాశ్చాత్య నాగరికత ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా గ్రంథ పఠనమే మనకు ప్రధానమైనటువంటి యొక్క అజ్ఞానంలో మనం మునుక్కోకుండా చూచినటువంటిది కన్నటువంటిది విన్నటువంటి దాన్ని ఆచరణలో పెట్టడానికి ఊనుకోవటమే మొట్టమొదటి స్థానంగా మీరు భావించుకోండి. ఎంతకాలమైనా మన జీవితం అంతా చదువుకుంటూ చదువుకుంటూ చదువుకుంటూనే పోతుంటే ఇంక చదివిన దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు? బ్రతికినంత కాలము ఖర్చు కట్టుకుంటూ ఖర్చు కట్టుకుంటుంటే పంట పెట్టేది ఎప్పుడు? కాబట్టి మనం కొంతవరకు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి ఆచరణ రూపమైనటువంటి దీని లోపల మనం సాధన చదివినప్పుడే అందులో సార్థకం తెలుస్తుంది. కానీ లేకపోతే మనం ఈ సార్థకం ఏమాత్రం విలువ రాదు. నచకేతు, శ్వేతకేతు, ఈ శ్వేతకేతుడు ఈ రకమైన యొక్క ఉద్దేశాన్ని బోధించినాడు. ఇంకా నచకేతుడు యమధర్మరాజు నచకేతుడి చింతాకుండా కఠోపనిషత్తులో ఈ రకంగా బోధించినాడు అని మనం ఉపనిషత్తులు మాత్రమే మనం ఆధారంగా తీసుకోగలిగిన మనం పోతూ ఉంటున్నామంటే నచకేతుడు ఎవరో ధనుడైనాడు. ఉత్తరాధుడి కుమారుడు అయినటువంటి వారు శ్వేతకేతుడు ధనుడైపోయినాడు. అతను ధన్యుడైతే మనకొచ్చిన భర్త లేకుండా, నచికేతుడు ధన్యుడైతే మనకొచ్చిన భర్త లేకుండా, మనం నచికేతులు కావాలి, మనం శ్వేతకేతులు కావాలి. దానికోసం మనం ప్రయత్నాలు కలపాలి. దృష్టిలో పెట్టుకుని వారిని ఆదర్శ పురుషులుగా తీసుకుని వారు అడుగుదారుల్లో మనం నచ్చినప్పుడే ఆ పవిత్రమైనటువంటి దాన్ని మనం పొందుతామే కాని వారు ఆ ప్రవిక్ష చేశారు వీరు ఆ ప్రవిక్ష చేశారని ఊరికి చదువుకుంటూ పోతే పిట్ట కథల మాదిరి మనం వస్తుంటారు. వారు ఏ రకమైనటువంటి దీక్షను సాధించినారో, ఏ రకమైనటువంటి పట్టును పట్టినారో, ఏ రకమైనటువంటి తలంపును తలంచినారో, ఏ రకమైనటువంటి ఆశయాన్ని వాళ్ళు ఆశించినారో, ఆ ఆశయాలు, ఆ పట్టుదలను, ఆ దీక్షలు, ఆ విధమైనటువంటి వ్రతమును మనం పట్టిన సాధించినప్పుడే తిరిగి రెండవ నత్కేతుడు రెండవ శతకేతుడు వస్తాడే కాని లేకపోతే ఈనాటి వరకు ఒక చేతికేస్తే ఒక నత్కేస్తే ఉన్నారు. చూడండి, బుద్ధుడైనటువంటి వాడు ఎక్కడో ఒక్కతూరి శవాన్ని చూచినాడు, ఒక్కతూరి రోగంగా చూచినాడు, ఒక్కతూరి ముసలి శరీరాన్ని చూచినాడు, చాలా మార్పు కలిగింది. అతను బుద్ధుడైనాడు. మనము జీవితమంతా కోట్ల శవాలు చూస్తూనే ఉంటున్నాం, కోట్ల రోగిష్ఠులు చూస్తూనే ఉంటున్నాం, కోట్ల కొలది వృద్ధ శరీరాన్ని చూస్తూనే ఉంటున్నాం, ఇంకా మనం బద్ధులే అవుతున్నాం కానీ బుద్ధులు కావటం. ఇన్ని చూసినా కూడా మనం బుద్ధులు కాకుండా పోయినామంటే ఇది ఎంతవరకు మన సాయం జరుగుతుంటారో కొంతదూరి వారిలో వారు యోచించుకోవటం చాలా అవసరం. మనం చేరుతున్నటువంటి సమావేశాల్లో ఒక్కటైనా విన్నటువంటి దాన్ని ఆచరణలో పెడుతున్నామా అని ఒక్కతూరి మీలో మీరు మననం చేస్తున్నారంటే చాలా అభివృద్ధికి రావడానికి అవకాశం ఉంటుంది. చేరుతున్నాం, స్వామి దగ్గరికి పోతున్నాం, మహర్షుల యొక్క ఉపదేశాలు వింటూనే ఉంటున్నాం, అనుభవకుల యొక్క ఉపదేశాలు వింటూనే ఉంటున్నాం, కానీ మనం చేసిన పని ఏమిటి? ఇందులో ఏ పరిభాగమైనా కానీ అభివృద్ధికి వచ్చినారంటే మన భారతదేశం తిరిగి దేదీప్యమానటువంటి యొక్క వెలుతురుతో మనం ప్రకాశించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి వాతావరణం లోపల మన ఆర్థికత్వానికి అనేక అడ్డు తగులుతున్నటువంటి యొక్క చిన్నలు కనిపిస్తూ ఉండినప్పుడు కూడా మనం అధైర్యపడిన అక్కడ లేదు. ఇవన్నీ మనకు శుభ సూచనలే కానీ అశుభ సూచనలు కానీ తిరిగి మన సనాతన సాంప్రదాయమైనటువంటి మన ధర్మాన్ని మన కన్నతో చూస్తాము, మనతో అనుభవిస్తాము. ఇది సత్యము, సత్యము, సత్యం. కానీ మన ప్రయత్నాన్ని మాత్రం వదలకోకుండా సాధించడానికి మాత్రం మనం కంకణం కట్టుకోవాలి. అలాంటి కంకణం మనం కట్టినప్పుడే సరైనటువంటి యొక్క దీక్షను మనం సాధించుకోగలము. దానినే తపస్సు అన్నారు. పట్టిన పట్టును సాధించడానికి ఏ దీక్షను మొదటి నుంచి కళ వరకు వదలకోకుండా ఏదైనా కదలుకోకుండా వారు సాధిస్తాడో దానినే తపస్సు అంటారు. అనగా తాపము, ఏదైనా సాధించాలి సాధించాలి సాధించాలి అనేటువంటి ఒక తాపమే తపస్సు. లేకపోతే తమస్సు అయిపోతుంది కానీ తపస్సు కాలేదు. ఈనాడు ఒకటి రేపోటి ఉన్నాడు ఒకటి ఈ రకంగా మారుతుంటుంటే ఎట్టవుతుంది? అడవిలో ఉన్నటువంటి వృక్షాలకు ఒక్కొక్క చెట్టు కొమ్మ ఒక్కొక్క చెట్టు కొమ్మ రాసుకుంటూ ఉంటుంటారు. ఈనాడు కొంచెము రేపు కొంచెము ఎల్లుండి కొంచెం ఇట్లా రాసుకుంటుంటే అగ్ని పుట్టుందా? పుట్టడానికి వీల్లేదు. అది అగ్ని పుట్టేంత వరకు ఏ కొమ్మకు కొమ్మకు బాగా రాసుకుంటుందో అప్పుడే అగ్ని పుట్టుంది. కానీ ఈనాడు కొంచెం రేపు కొంచెం ఉన్నాడు కొంచెం జ్ఞానము జపము చేస్తున్నామంటే అది మనకు జ్ఞానం అనేటువంటి అగ్ని రావటానికి అవకాశం లేదు. అగ్ని అనేటువంటిది పుట్టేంత వరకు కూడాను ఆ నామంతో ఈ నామితో ఏమాత్రం ఎడబాటు కలుపుకున్నామో చేయాలి. దానినే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచిత్రం అన్నారు. నిరంతరము ఆ పరమాత్మ యొక్క చిత్రం లోపల చేసుకోవాలి. కానీ లేకుండా పోతే ఏదో కొంతసేపు అది కొంతసేపు ఇది కొంతసేపు అది చేసుకుంటూ పోతుంటే ఇది వ్యాపార లక్షణమే పోతుంది కానీ ఆధ్యాత్మిక లక్షణం కార్యం. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి. ఒక మహర్షి ఒక సాధకుని బోధించినాడు. నాయన, నీవు నిరంతరము ఒక దినములకు 24 గంటలు ఉంటుండేది. 24 గంటల ప్రకారము 30 దినములు నీవు పరమాత్మ యొక్క చింతను నీకు చేసినావంటే, ఎడబాడకుండా చేసినావంటే, వదలకుండా చేసినావంటే, సంకల్పాన్ని మార్చకుండా చేసినావంటే, బుద్ధిపూర్వకంగా చేసినావంటే తక్షణం సాక్షాత్కారం పొందడానికి నీకు అవకాశం ఉంటుండాలి. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. నీవు పరమాత్మని ప్రత్యక్షంగా నీవు చూస్తావు అని బోధించినాడు. ఎన్ని దినములు స్వామి అన్నాడు? 30 దినములు అన్నాడు. సరే 30 దినములే కదా అనుకున్నాడు. తెల్లవారులేయటం, బయటికి పోవటం, ముఖం కడుక్కోవటం, స్నానం చేయటం, ఏదో పూజ చేసుకోవటం, తర్వాత ఏమైనటువంటి పెట్రోల్ ఆయిల్ అంతా వేయటం, తిరిగి కొంచెంసేపు పండుకోవటం, తిరిగి కొంచెంసేపు లేయటం, ఈ రకంగా చేసి చేసి ఎప్పుడెప్పుడు 30 దినాలు వస్తుంది, ఎప్పుడెప్పుడు 30 దినాలు వస్తుంది, 30 దినాల కోసం కాచుకొని కాచుకొని ఉంటున్నాడు. 30 దినాలు వచ్చింది. తర్వాత 35 దినములు అయిపోయింది. 36వ దినం పెట్టి పెట్టి కట్టాడు. ఎవరు చెప్పినటువంటి మహనీయుడి దగ్గరికి పోవటానికి ఏవయ్యా నువ్వు అబద్దాలు చెప్పినామే, అక్కడికి పోయి ఏమి మీరు 30 దినములు చేస్తే ఈ రకంగా సాక్షాత్కారానికి పొందటానికి అవకాశం ఉంటుందని చెప్పినారే, ఇంకా నాకు కాలేదే అని చెప్పిన ప్రశ్నించినాడు. నాయన, నిజంగా కాకుండా పోవడానికి వీలు లేదు. నీవు నిజంగా 30 దినములు చేసినావా? చేసినాను. నీవు తెల్లవారు మొదలు రాత్రి పండుకునేంత వరకు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమో చేసిన కార్యక్రమాలు చెప్పు అన్నాడు. ఏమిటి? 4 గంటలకు లేస్తున్నాను, 6 గంటల వరకు చూడాలని ఎక్కడో బయటికి పోతున్నాను, తర్వాత వస్తున్నాము, మరి 8 గంటలకంతా పండుతో స్నానం చేస్తున్నాను, మరి 9 గంటలకంతా మా యొక్క నిజమందిరమైనటువంటి హోటల్ కంతా వెళ్ళిపోతున్నాను, అక్కడ ధూపదీప నైవేద్యంతో పాటు అక్కడ నైవేద్యం చేస్తూనే ఉంటున్నాను, అక్కడి నుంచి వస్తున్నాను, మరి 11 గంటలకు వచ్చే కూర్చుంటున్నాను, రామ రామ రామ రామ అనుకుంటున్నాను, తర్వాత మరీ వెళుతున్నాను, ఫ్రెండ్స్ తో అంతా తిరుగుతుంటున్నా. ఈ రకంగా వాడి కార్యక్రమాలు చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చేటప్పటికి, ఒరే పిచ్చివాడా, తెల్లవారి మొదలు సాయంకాలం వరకు నువ్వు దినానికి 24 గంటలు ఉంటుండేదని చెప్పాను. ఆ రకంగా 24 గంటల ప్రకారం 30 దినములు చేస్తే నీకు సాక్షాత్కారం అవుతుంది అన్నాను. ఈ దినముల పరంతా నీవు చేసినటువంటి 2 గంటల నామస్మరణ, అలాంటివి ఇంక 30 దినాలు అయ్యేటువంటి వరకు నీవు చెయ్యి. అనగా వంటి దినానికి 24 గంటల ప్రకారము 30 దినములు ఏనాడు కలుగుతుందో ఆనాడు నీకు అవుతుంది. కానీ పొద్దున్నే అన్ని నీ కర్మలంతా కూడా నువ్వు చేసుకొని ఏదో మధ్య మధ్యలో ప్రతిపదీప నైవేద్యం అన్నట్టుగా ఆ నామస్మరణ చేస్తే అది నీకు కలుగుతుందా? ఒక్క దినము 24 గంటలు కూడా నీవు ఆ యొక్క నామస్మరణలోని ఏ కర్మలు చేసినప్పుడు కూడా నువ్వు ఇది భగవత్ప్రీత్యార్థంగా చేస్తున్నాను, ఈ సర్వకర్మలు కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థము అనేటువంటి రీతి కింద నువ్వు చేస్తుంటే విను, వద్దని చెప్పలేదు. ఇది పరమాత్మకు నైవేద్యం పెడుతున్నాను, నీవు స్నానం చేస్తున్నావు, ఈ పరమాత్మ నివసించేటువంటి ఈ దేహానికి అభిషేకం చేస్తున్నాను అనుకో, ఏదైనా ఒక విధమైన నడక నడుస్తున్నావు, పరమాత్మ విశ్వస్వరూపమైనటువంటి ఈ యొక్క జగత్ అనేటువంటి మందిరానికి నేను ప్రదర్శన చేస్తున్నాను అనుకో, కాలం ఆ రకంగా పవిత్రం చేసుకో, చేతులు ఈ రకంగా పరమాత్మ యొక్క సేవలో పవిత్రం చేసుకో, హృదయాన్ని ఆ రకంగా ఇంతరించుకో, ఈ రకమైన సర్వకర్మను కూడా విశ్వేశ్వరుని యొక్క సేవకైతే అర్చితం చేసినట్టుగా నీవు భావించినప్పుడు నీకు అది వస్తుంది. కానీ నా శరీరం నేను పెంచుకోవాలా, ఇప్పుడు పౌండ్ ఎక్కినారా తగ్గినారా, ఇంకేమైనా వస్తుండాలా ఇంకేమైనా వస్తుండాలని ఎప్పుడు చూసినా దేహ చింతలోనే ఉంటుంటే నీ దేవుని చింత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు దేహ చింతలో ఉంటుందో దేవుని చింత కింద పడిపోతుంది. అడవిలో పడగదా పంట పంట రాలి రాలి రాలి రాలి కిందంతా కూడా పురుగులు చేరిపోయినట్టుగా ఈ ఆకలి రాలి రాలి రాలి రాలి కిందంత విషయవాసం అనేటువంటి యొక్క పురుగులు కంపలు చేరిపోవడానికి అవకాశం ఉంటుంటాయి. కనుకనే మన భారతదేశంలో కూడా కొన్ని విధములైనటువంటి చట్టాలంతా బోధిస్తున్నారు. జీవితం ఒక దట్టమైనటువంటి అరణ్యము, ఆ అరణ్యములో కూడా శుభ్రపరిచేటువంటి వారు ఎవరు ఉండరు కనుక విషపురుగులకు నివాసం అయిపోయి కేవలం ముళ్ళు కంపలకంతా నివాసమై ఉంటుంటారు కనుక ఆ యొక్క అరణ్యమైనటువంటి జీవితంలో కూడా సులభంగా అపాయం కాకుండా సంచరించేటువంటి నిమిత్తమైపోయి 2 మార్గాలు ఒకటి బోధిస్తున్నారు. ఏమిటి 2 మార్గాలంటే, ఒకటి ఆ అడవి మందమంతా సులభంగా సంచరించాలంటే అడవి అంతా చర్మం కప్పాలి, అప్పుడే మనం సులభంగా నడచడానికి అవకాశం ఉంటుంది. అరణ్యానికంతా మనం చర్మం కప్పడం చాలా కష్టం కనుకనే మొట్టమొదటి మన కాళ్లకు మనం చెప్పు వేసుకున్నామంటే అరణ్యానంతా సులభంగా తిరగచ్చును అన్నాను. కనుక నీకు నీవు సాక్షాత్కారాన్ని, నీకు నీవు ఆత్మతృప్తిని, నీకు నీవు ఇంద్రియ నిగ్రహాన్ని నీవు మొట్టమొదటి చేస్తున్నావంటే ఈ జీవితం అనేటువంటి అరణ్యంలో సులభంగా సంతరించడానికి అవుతుంది. కాబట్టి దీనిని సెల్ఫ్ రియలైజేషన్ అన్నా, నీవు ఆత్మ సాక్షాత్కారం మొట్టమొదటి నీవు చూడు, తర్వాత ఇతరులు చెప్పడానికి పోవు అనే ఉపదేశాన్ని బోధిస్తున్నాను. కనుక మనము ఎవరికి వారు ఇతరుల తప్పకుండా మనం విచారించుకోకుండా, ఇతర దోషములకు ఏమాత్రం కూడా మనం మనసు కాదని ప్రవేశించుకోకుండా, మన యొక్క దోషాన్ని మాత్రమే మనం వెతుక్కొని పారవేయటానికి, మన యొక్క సుగుణాన్ని మనం పెంచుకోవటానికి ఏనాడు మనం ప్రయత్నం చేస్తామో ఆనాడే మనం జీవితం ధన్యమైపోతుంది. కనుక అడకు మనం చెప్పులు వేసుకున్నామంటే అరణ్యానంత సులభంగా తిరగచ్చు అన్నాను. కనుక నీకు నీవు సాక్షాత్కారాన్ని, నీకు నీవు ఆత్మతృప్తిని, నీకు నీవు ఇంద్రియ నిగ్రహాన్ని నీవు మొట్టమొదటి చేస్తున్నావంటే

0: సంబంధాలు మాత్రం పెంచుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. నా ప్రసంగం అతిగా పోవటం చాలా ఇప్పుడు సమయం కాదు, రేపు ఎల్లుండి కూడా ఉంటుండాలి. కొంతవరకు మీకు విషయాన్ని అందించి, మీ హృదయాన్ని చల్లబరిచి, మీ తాపాన్ని తీర్చి, మీకు ఆనందాన్ని అందించేటువంటి కోసం నేను కూనుకొని ఈ 3-4 సభలు కూడా ఒప్పుకున్నాము. మీరు ప్రశాంతంగా వచ్చినటువంటి మహనీయులు కానీ అనుభవస్తులు కానీ అందించేటువంటి యొక్క ఈ విషయ కుసుమాలంతా కూడా మీ హృదయాల్లో దాచుకొని మీ ఆవేశమో అనేటువంటి జలముతో దాన్ని కడిపి చక్కగా ఎండిపోకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చూసుకోండి. ఒక్కొక్కరు నామస్మరణతో నా ప్రసంగా
1: Sairam, you just heard the divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the Prashanti Vidwan Mahasabha at Chennai on April 22, 1967. Thank you and Jai Sairam.
2: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: కర్మమే దుఃఖ దుఃఖములకు కారణమిలను.
1: ఎవ్రీ జీవ, ఎవ్రీ ఇండివిజువల్ ఔట్ ఆఫ్ యాక్షన్ అండ్ వర్క్ హీ ఈస్ బోర్న్. ఔట్ ఆఫ్ యాక్షన్ అండ్ వర్క్ విల్ హీ గ్రో అండ్ విల్ హీ ఆల్సో మూవ్ ఇన్ ది పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ కర్మ. ఇట్ ఈస్ కర్మ అండ్ యాక్షన్ దట్ ఈస్ ఈక్వలెంట్ అండ్ సినానిమస్ టు గాడ్ సో ఫార్ ఎస్ పర్సన్స్ ఆర్ కన్సర్న్. అండ్ కర్మ ఆర్ యాక్షన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ సారో ఇన్ దిస్ వరల్డ్.
2: స్వయం సర్వం వేద టీటి వేద అని వేదము యొక్క నిర్వచనమును పురస్కరించుకుని అజ్ఞానాంధకారమును దూరము చేసి జ్ఞాన ప్రకాశమును వెలిగింపచేసేటువంటి యొక్క తత్వమని దీనికి ఒక అంతరార్థమును ప్రబోధిస్తూ వచ్చింది.
1: స్వయం పర్వం వేద టీటి వేద. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వేద ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ వేద ఇస్ సంథింగ్ విచ్ విల్ రిమూవ్ యువర్ ఇగ్నోరెన్స్ అండ్ విచ్ విల్ దేర్ బై ఎనేబుల్ యూ టు బికమ్ వైజ్, టు బికమ్ నోయింగ్, టు అక్వైర్ నాలెడ్జ్.
2: బ్రహ్మజ్ఞ అగ్నిహి అని కూడాను ఒక అగ్నితత్వాన్ని కూడాను పురస్కరించుకుని శృతి ఈ రీతిగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫీచర్స్ ఆఫ్ అగ్ని అవర్ శృతి హెస్ ఆల్సో సెడ్ బ్రహ్మజ్ఞ అగ్నిహి. దట్ ఈస్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ అగ్ని విత్ బ్రహ్మజ్ఞ.
2: వేదము ఓ భరత స్వరూపుడైనటువంటి అగ్ని, నీవు సర్వములో పవిత్రమరణించుట ఆడవలత చేత నీకు పావకుడని మరొక పేరు కూడాను కలదని కూడాను ప్రబోధించింది.
1: అవర్ వేద హాస్ ఆల్సో టాట్ అస్ దట్ భరత, ఓ భరత, హూ ఇస్ ఎ సినానిమస్ వర్డ్ నేమ్ టు అగ్ని, బికాస్ దిస్ అగ్ని sanctifies and purifies everything, it has given another name to Agni and that is Pavaka, one who purifies.
2: Intiye kaadu neevu pavakamulanu vashinchuta cheta neeku paavya vahanudani kudanu maraka peru kaladani kudanu uccharinchindi.
1: Further it has also said that Agni, because he wears pavakas, he is also called Pavaka Vahana.
2: పావ్యవాహనుడు అనగా ఇందులో జాతి వేదం అనేటువంటి దీని కూడా అర్థం ప్రబోధించింది.
1: ఇన్ ది నేమ్ పావ్యవాహన దర్ ఇస్ ఆల్సో ఇంప్లైడ్ జాతి వేద.
2: ఈ పావ్యక వాదకునకు జాతి వేదకుడు అని కూడా పేరు.
1: దర్ ఇస్ ఎ నేమ్ జాతి వేదక ఫర్ దిస్ పావ్యవాహన.
2: వీటిని పురస్కరించుకుని వేదము కేవలము ఒక భరతాగ్ని స్వరూపుడైనటువంటి వారి నిమిత్తమై పరమాత్మ స్వరూపమైనటువంటి వారిని వరించుటకై, భ్రమించుటకై, లేక ప్రకాశించుటకై, అతనిని అనేక రకములుగా రమించుటకై వచ్చినటువంటిదని, ఉద్భవించినటువంటిదని కూడా ఇందులో మనకు స్పష్టమవుతూ వచ్చింది.
1: Therefore, it becomes clear to us in this context that Veda has come with a view to expound the one who has got the name of Agni or Bharata, also to expound and make known to people the aspect of Paramatma. This is what becomes clear to us in this context.
2: Vedamu evaru nundi udbhavinchinatundani leka evaru nundi aavirbhavinchinatundani leka evaru nimittamai aavi

0: ఉద్భవించినటువంటి యొక్క ఈ అగ్నిని ఈ యొక్క జాతి వాహనం అని కూడాను జాతి వేదం అని కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు నో ఫర్ వాట్ పర్పస్ ఫర్ హూమ్ హ్యాస్ వేద ఒరిజినేటెడ్ ఫ్రమ్ హూమ్ హ్యాస్ వేద ఒరిజినేటెడ్ విత్ వ్యూ టు గివ్ అన్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్ ఫర్ హూమ్ అండ్ ఫ్రమ్ హూమ్ హ్యాస్ ది వేద ఒరిజినేటెడ్ దే హ్యావ్ ఆల్సో రిఫర్డ్ టు దిస్ అగ్ని యాజ్ జాతి వేద.
0: అగ్ని జాతి వేద అని కూడా దీనికి మరొక పేరు.
1: There is another way of giving a name to this, that is Agni Jati Veda. That is a name Jati Veda to Agni.
0: Anaga Agni Bharata ee rendinti yokka perlaku oka vidhamaina 20 yokka bedhamunu lena 20 ga kudanu manam indulo kontha spashtam cheskovalsi vastundi.
1: In this it is necessary for us to make clear to ourselves that these two words Agni and Bharata do not differ from each other. They are equivalent words.
0: Idi kevalam paryaya padamule tappa భేదములైనటువంటివి కాదని కూడాను స్పష్టమవుతుంది.
1: దీస్ ఆర్ ఆల్టర్నేటివ్ నేమ్స్ ఫర్ ది సేమ్ థింగ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇండికేటెడ్ ఇన్ దీస్ టూ వర్డ్స్.
0: అయితే ఈ భగవత్ తత్వమునందు ఈడ సరస్వతి భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి త్రిమూర్తాత్మకమైనటువంటి యొక్క ఈ స్వరూపమును ఋగ్ యజుస్ సామ వేదముల నుంచి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క తత్వమును ఇందులో చేర్చి తద్వారా సత్యచిత్ ఆనంద స్వరూపునిగా నిరూపం కూడా చేసింది ఈ యొక్క శృతి.
1: ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, ఇన్ ది ట్రినిటీ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, టేకింగ్ దీస్ త్రీ నేమ్స్ ఈడ సరస్వతి అండ్ భారతి, దీస్ త్రీ నేమ్స్ ఆర్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఫర్ దిస్. దీస్ హ్యావ్ ఆల్సో బీన్ టేకెన్ ఫ్రమ్ ది త్రీ వేదాస్, ది ఋగ్వేద, ది యజుర్వేద అండ్ ది సామవేద. టేకింగ్ దీస్ త్రీ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ ది డివైన్ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ సత్ చిత్ ఆనంద. సచిత్ ఆనంద ఆర్ ది అట్రిబ్యూట్స్ టు ది డివైన్.
0: భారతీయులు ఆచరించేటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు యందు యజమానుని యొక్క సతి ఈ యొక్క అగ్ని గురించి లేక వేదమును గురించి అనేక రకములుగా కొన్ని మంత్రములు కూడా చెప్పవలసి వస్తుంది.
1: ఇన్ ది రిచువల్ ఆఫ్ ది సేక్రెడ్ యజ్ఞాస్ విచ్ వీఆర్ అకస్టమ్ టు ఇన్ దిస్ కంట్రీ విచ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ యూస్ టు పెర్ఫార్మింగ్ ది సేక్రెడ్ యజ్ఞ దేర్ ఇట్ సో హ్యాపన్స్ దట్ ది మాస్టర్ ఆఫ్ సెరమనీస్ వన్ హూ ఇస్ ది హెడ్ ఆఫ్ ది యజ్ఞ హూ ఇస్ పెర్ఫార్మింగ్ ది యజ్ఞ అండ్ హిస్ వైఫ్ షీ హ్యాస్ సర్టన్ డ్యూటీస్ షీ హ్యాస్ టు అటర్ సర్టన్ వర్డ్స్ అండ్ మంత్రాస్ ఇన్ డిస్క్రిప్షన్ ఆఫ్ అగ్ని అండ్ ఆఫ్ వేద.
0: అప్పుడు ఆ మంత్రములు యందు ఓ ఋగ్ యజుస్ సామ ఆత్మకమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడా, నీవు సర్వవేద స్వరూపుడుగా ఉంటున్నావు, నీవు కేవలము జ్ఞాతవు, జాతవు, దాతవు, భరతవు అని కూడాను ఈ భరత శబ్దమును అక్కడ కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: వెన్ షీ అడ్రెసెస్ అగ్ని ఆర్ ది వేదాస్ షీ యూజెస్ ది వర్డ్స్ ది త్రీ వర్డ్స్ ఫర్ ది వేద ఋగ్ యజు అండ్ సామ. She addresses God and she says that in terms of these three Vedas, you have all the different forms. You are called the Jnata, you are also the Data, you are the Bharata. She uses these three words, Jnata, Data and Bharata, while addressing the God of Yajna.
0: Anaga, Agni ki, ee Jnata, Data, Bharata ane 20 padamulu, kevalamu, vaka vidamai ane 20 yaka, upamana padamule tappa, vedamul ane 20 vikavu.
1: In this context, we have to understand this addressing to mean that these three words, Jnata, Data and Bharata, as only different ways of addressing Agni. They are not different in meaning. They are equivalent and they are ways, alternative ways of addressing Agni.
0: ఈ విధముగా భరత అనేటువంటి శబ్దములు, భరత, భారత, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి శబ్దములు వేదమునందు అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చింది.
1: In this manner, we notice that in Veda, in many places and in many contexts, these three words, Bharata, Bharata and Bharati, appear in several places.
0: Yajnamanandu kushapushti aneetvanti yokka nirmitam aneetvanti padarthamunaku Veda aneetvanti yokka deeni kudanu oka artham untundani.
1: In the Yajna, whatever is created and whatever is put as a material in the Yajna, there is a word called kushapushti. Comes from the Veda and this has got a specific meaning.
0: ఈ వేదము అనేటువంటిది కేవలము భరత నిమిత్తమై ఏర్పడినటువంటిదని అనగా అగ్ని స్వరూపుడైనటువంటి యొక్క ప్రజాపతి యొక్క తత్వము నిమిత్తమై ఏర్పడినటువంటిదని కూడా ఇందులో స్పష్టముగా వెలుబుచ్చినది.
1: Here it becomes clear and it has been explicitly stated that this Veda has come for the sake of Bharata, for the sake of establishing the meaning of the word Prajapati.
0: ఇటువంటి ప్రజాపతి నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క కుశపుష్టిని యొక్క నిర్మిత ప్రభావమైనటువంటి యొక్క పదార్థములను ఈ అగ్నిదేవతకు అర్పితము గావించటం చేత అక్కడ కూడాను జాతి అగ్ని అని కూడాను ఒక సార్థక నామం వెలువడింది.
1: Because in the context of Prajapati, this created material which we use in the yajna under the name Kushamushti, this is intended for the Agni. Therefore, there is also a name called Jati Agnihi.
0: Inka konni rakamulaga mana yokka vedam yokka vishayamulanu chakkaga lotunaku digi vicharinchinatundi samayamulandu ee vedarthamulakunu veda padamulakunu veda mantramulakunu భగవంతునకు ఎట్టి సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యములు కలవనేటువంటి దానిని మనం గుర్తించినప్పుడే ఈ పవిత్రమైనటువంటి వేదము సార్థకం కాగలదు. కానీ లేకున్నా ఇది కేవలము ఏదో ఒక వాక్ శబ్దం కాది, లేక శబ్దం రాశిక వలె, లేక ప్రాచీనులు గావించినటువంటి ఒక రచనల వలె ఇది కేవలము ఒక హాస్యాస్పదమైనటువంటి స్థితికి రాబోతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి గో డీప్ అండ్ వెన్ వి ట్రై టు understand the meaning by going into the depth in the Vedas, then we will realize that either the meaning of the Vedas or the words that are occurring in the Vedas or the mantras that come in the Vedas, unless we recognize that there is a close and inseparable relationship for the meaning, for the words and the mantras with God, you will not see the full significance of the Vedas. Otherwise we will think that the Vedas are like writings of any other author. They are simply a conglomeration of words and letters. Unless we know the deeper meaning, we will not recognize that it is much more useful than an ordinary writing or a grouping of words and letters.
0: Bharatiyulu laukikamainatvanti yokka karyamulu yandu kudanu vedavihitamainatvanti yokka karmalu aacharistu bharatiya samskrutini puraskarinchukoni tama yokka jeevitam antayi kudanu వేదవిహితమైనటువంటి జీవితంగా అంకితం గావించాలని భ్రమిస్తూ ఉండటము ఇది సహజం.
1: ఇట్ ఈస్ అ నేచురల్ ఫీలింగ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ భారత్ దట్ ఈవెన్ ఇన్ దేర్ వరల్డ్లీ యాక్షన్స్, ఈవెన్ ఇన్ దేర్ డైలీ యాక్షన్ విచ్ రిలేట్స్ టు ది కామన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది వరల్డ్, దే ఇన్ అకార్డెన్స్ విత్ వాట్ హెస్ బీన్ గివెన్ ఇన్ ది ఇంజంక్షన్స్ ఆఫ్ వేదాస్, ఇన్ అకార్డెన్స్ విత్ అవర్ కల్చర్, విత్ అవర్ ట్రెడిషనల్ కల్చర్, ఇట్ బికమ్స్ క్వైట్ కామన్ దట్ దే ఇంజెక్ట్ what has been told in our Vedic culture into our daily actions. This is also something which all of us know.
0: Kontha vaidukulainatundi varu tama yokka putrulaku namakaranam cheseyatundi yokka samayamunandu aa putrini tandri tana vadda kurchuna pettukoni aa putrini yokka kudichevunu pattukoni aa tandri walk walk walk అని మూడు పర్యాయములు నీవు కేవలము వేద స్వరూపుడవే కాని అన్యుడవు కాదని ఈ ప్రాచీనమైనటువంటి యొక్క అజాతమైనటువంటి యొక్క తన తత్వాన్ని కూడాను వేద తత్వాన్ని కూడాను వినిపించడం కూడాను ఒక సాంప్రదాయం.
1: Those who believe in the Vedas, the Vedics who have confidence in the Vedas, it is our custom and it's our tradition that when they go through the naming ceremony for their children, they take the child, they get the child to sit on their lap. They whisper into the right ear of the child three times words like walk, walk, walk. The significance of this is to tell the child that you are in the form and you are a successor to the Vedic tradition and Vedic culture. You are no different from what is contained in the Vedas. This is what they tell the child.
0: Loka samanyamainatvanti yokka perulu nirmistu devadattudu aneetvanti yokka peruto వేదోసి వేదోసి అని కూడాను తండ్రి ఉచ్చరించడం కూడాను ఒక సాంప్రదాయం.
1: వైల్ గివింగ్ ఏ నేమ్ టు ది చైల్డ్ విచ్ ఇస్ టు బి యూస్డ్ ఇన్ ఆర్డినరీ వరల్డ్లీ మ్యాటర్స్ ఇన్ కామన్ పార్లెన్స్ అండ్ ఇన్ కామన్ ట్రాన్సాక్షన్స్, ఇట్ ఈస్ ఆల్సో ది కస్టమ్ అండ్ ట్రెడిషన్ టు గివ్ ఎ నేమ్ దేవదత్త టు ది చైల్డ్ బై సేయింగ్ వేదోసి వేదోసి.
0: అనగా నీవు దేవదత్తుడైనటువంటి వాడు, నీవు సాక్షాత్ వేద స్వరూపుడే, నీవు నిర్మలమైనటువంటి యొక్క ఈ ఆకారమును ధరించి ఈ ప్రపంచమును వరించి తద్వారా ఈ వేదవిహితమైనటువంటి యొక్క కర్మలు ఆచరించే నిమిత్తమై భగవంతుడు నీకు జన్మను అందించాడు కనుక నిన్ను నేను భగవంతుడికి దత్తుగా అందిస్తున్నాను అనేటువంటిది కూడా మరొక అర్థంగా ఉంటుంటాడు.
1: టు గివ్ హిమ్ ది నేమ్ దేవదత్త, And to utter the word Vedosi means you are born in this world. You have been given this human form. You are no other than the result of the Veda itself. You are identical with the views that are expressed in the Veda. God has given you this human form in this world so that you may fulfill what is contained in the Veda. With that hope, I am giving you in adoption to the Deva. Devadatta signifies that he is giving this child in adoption to the Deva himself.
0: Bharati Sampradayamala Paraskarinchukoni, Tanaku Biddalu Lenappudu, Itara Biddalanu Andukunnatuvanti Samayamulandu, Danini Dattata Ani Kuda Pilustu Vastuntaru.
1: In our tradition, if one has no children and if one takes a child from someone else, this is referred to as Dattata or adoption.
0: Kanuka, Neevu Devadattudu Kanuka, Neevu Deva Shaktiki Matrame Arhudani, దేవుని యొక్క ఆనందం అనేటువంటి యొక్క ఆ ఆస్తిపాస్తులకే నీవు అధికారుడని కూడాను ఇందులో మరొక అర్థాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: In using this name Devadatta, there is another meaning and another significance. That is, you are being given in adoption to the God himself. Therefore, you are entitled to receive from God the power and the various strength which the divine can give you. The divine strength and the divine power, you can take and inherit it from the Lord himself.
0: నీవు పుట్టుటక్కని పెరుగుటక్కని నశించుటక్కని క్షీణించుటక్కని ఈ విధమైనటువంటి యొక్క షడ్వికార భావములు కలిగినటువంటి ఈ దేహము నీకు ప్రజాపతి యొక్క అనుగ్రహ ప్రసాదంగానే భావించుకోమని కూడాను అందులో అర్థములు ప్రబోధిస్తూ వస్తుంటారు.
1: There is a further meaning here which says that whether it is for the birth of your human body or the growth of your human body or the decline of your human body or the death of your human body, you derive all these things from Prajapati by his gift. He has to give you as a gift all these things for your human body.
0: Agni, Rasmi, Bharata ani ee mudinti kudanu Trishodyevam ane ani kudanu oka peru.
1: For the three, Agni, Rasni and Bharata, there is one other name called Trishodevyam.
0: Trishyomataram.
1: Trishyomataram. These are three different aspects of Agni.
0: Kanukane, ikkada, Bharatudu aneetvanti yaka tattvanni, manam Agni, Rasni yukta deeniki cherchukunnappudu, ee Agni, Rasni aneetvanti Bharatudu ani kudanu, indulo oka vidhamainatvanti arthanni kudanu prasiddham avutundi.
1: In taking these three aspects together, and then we combine the aspect of Bharata to these three, that is Agni and Rasni, then we will understand that in Bharata are implied, are latent, these two aspects of Agni and Rasni as well.
0: Bharata anaga Agniki oka paryaya padam ani cheppamu. Kani Agni nirantaramu kodanu Bhagavantuni matrame ramistuntadi kani anyamunu raminchutaneetvanti kodanu indulo manaku antarartham.
1: You have already been told that for Bharata, Agni is an alternative word. Agni is synonymous with Bharata. But we know that Agni is something which flourishes and which takes deep root only in the aspect of God. Agni is not going to flourish in any other aspect.
0: Aditya nunchi Agni, Agni nunchi Vayuvu, Vayuvu nunchi Rasmi, Rasmi nunchi Bharatam. అనేటువంటి యొక్క తత్వాన్ని మనము ఈ పంచభూతకమైనటువంటి యొక్క దేహానికి పంచ ప్రాణ సమానంగా మనం విశ్వసించినప్పుడు మనలోనే ఈ వాయువు, ఈ అగ్ని, ఈ ఆదిత్యుడు, ఈ రశ్మి, ఈ భరతుడు ఈ పంచభూతాత్మక స్వరూపంగా ప్రకటిస్తున్నాడనేటువంటి సత్యము ఒక గుర్తించుకోవటానికి వీలవుతుంది.
1: ఫ్రమ్ ది సన్ ఆర్ ది ఆదిత్య కమ్స్ అగ్ని, ఫ్రమ్ అగ్ని కమ్స్ వాయు, ఫ్రమ్ వాయు కమ్స్ రశ్ని, ఫ్రమ్ రశ్ని కమ్స్ భరత. Therefore, in this sequel, we have to understand the implication that this body, which is made up of five elements, the life in it consists of these five aspects, the sun, the agni, the vayu, the rasni, and the bharata.
0: Mana dehamu nunchi veluvadetundi uchchasa nishwasamulu yokka vayu tattvamu, mana dehamunu sarvatra kaapadi rakshinchetundi yokka ee agni tattvamu, mana yokka buddhini vikasinchi prakashinpa chesetundi yokka ee aadityuni yokka tattvamu, కేవలం నిరంతరము కూడాను భగవద్ రతిగా మారటము కోసమని ఈ మానవత్వం ప్రాప్తించినటువంటిది కూడాను వేదము యొక్క అంతరార్థము.
1: ఫర్ ది బ్రెత్ దట్ వీ టేక్ ఇన్ అండ్ ది బ్రెత్ దట్ వీ గివ్ అవుట్, ది ఎయిర్, ది వాయు దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రాణ, అండ్ ఫర్ ది హీటినెస్ ది అగ్ని దట్ ఈస్ రెస్పాన్సిబుల్, అండ్ ఫర్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ ఫర్ అవర్ థింకింగ్ కెపాసిటీ ది సన్, ది ఆదిత్య ఈజ్ రెస్పాన్సిబుల్. ఇట్ ఈస్ టు టెల్ అస్ దట్ all these things which are in our body, there is a basis for all of them, and they can flourish and enjoy only in the aspect of the divine or in the aspect of God. This is an interpretation given by the Veda in this sequence of words.
0: భరతనాముడైనటువంటి ఈ అగ్ని సర్వమును కూడాను భస్మము చేయటమే కాక పరిశుద్ధము చేయటమే కాక పవిత్రము కూడాను వర్ణిస్తుంటాడని కూడాను ఈ వేద ప్రస్తి.
1: అగ్ని విచ్ హాస్ గాట్ ది నేమ్ భరత హాస్ నాట్ ఓన్లీ గాట్ ది కెపాసిటీ టు బర్న్ ఎవ్రీథింగ్, ఇట్ హాస్ ఆల్సో ది కెపాసిటీ టు ప్యూరిఫై ఎవ్రీథింగ్. ఇట్ హాస్ ది కెపాసిటీ టు ఇండ్యూస్ ప్యూరిటీ ఇన్ టు ఎనీథింగ్ దట్ ఇట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్. దిస్ ఈస్ వన్ అదర్ క్వాలిటీ ఆఫ్ అగ్ని విచ్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ ది వేదస్.
0: కనుక ఈ భరతుని సత్యస్వరూపుడిగా కూడాను నిరూపిస్తూ వచ్చారు.
1: In this context, because of this quality of Agni, Bharata, the equivalent name, has also been understood as to mean the form of truth.
0: ఈ సత్యమునే ఆధారం చేసుకుని ధర్మము లోక విదితమైనటువంటి స్వరూపంగా బయలుదేరి వచ్చింది.
1: It is taking support from this truth that dharma has come into this world by taking a form which everyone understands as equivalent to truth.
0: అందువలననే సత్యం నాస్తి పరో ధర్మ అని కూడా చెప్పారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ సత్యం నాస్తి పరో ధర్మ. దేర్ ఇస్ నో ధర్మ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రూత్.
0: అనుగా ఇటువంటి సత్య స్వరూపుణ్ణి ధర్మ మార్గమును అవలంబించి కొన్ని విధములైనటువంటి యొక్క మనకు అష్టాంగ యోగములను కూడా నువ్వు కొంతవరకు ఆచరించి ఏమైనా నియమాదులను కూడా నువ్వు కొంతవరకు విశ్వసించి తద్వారా ఇటువంటి సత్యస్వరూపుడైనటువంటి యొక్క ప్రజాపతిని దర్శించవచ్చునని కూడాను ఈ భరత తత్వము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ప్రజాపతి హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, హీ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ధర్మ ఇట్ గివ్స్ టు ది పీపుల్ ఇన్ ది వరల్డ్ ది అష్టాంగ యోగాస్ అండ్ ఎంజాయిన్స్ ఆన్ దెమ్ దట్ దే షుడ్ ఫాలో ది అష్టాంగ యోగాస్ అండ్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ ప్రజాపతి.
0: ఇందులో సత్య అనేటువంటి రెండు పదములకు మనం కొంత విభాగం సల్పుదాం.
1: హియర్ వి షల్ టేక్ ది టూ లెటర్స్ సత్య అండ్ సెపరేట్ దెమ్.
0: తా టి యా, తా తా యా, ఈ మూడు చేరినప్పుడే సత్య అవుతుంది.
1: సత్య ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ త్రీ లెటర్స్ సా తా యా.
0: తా తా యా, ఈ మూడు అక్షరముల్లో మనము యా నుంచి ప్రారంభమైనప్పుడు యకారం అనేటువంటి యమనియమాదులను యమనియమాదుల ద్వారా సకారం అనేటువంటి తపస్సును ఆచరించే సకారం అనేటువంటి సత్యస్వరూపుడు ప్రత్యక్షమవుతాడని కూడాను ఇందులో అంతరార్థము.
1: ఇఫ్ యూ లుక్ ఎట్ దీస్ త్రీ లెటర్స్ సా తా యా అండ్ టేక్ దెమ్ ఫ్రమ్ ది అదర్ ఎండ్ యా తా సా, we get the meaning that ya stands for yama niyama. These are the conduct and the regulations that regulate our life. If we can follow the discipline and the regulations that have to regulate our life, go through the letter ta which stands for tapas or which stands for meditation, if we go through that the sadhana of tapas, then we will realize what is sa or satya. To reach truth, therefore, discipline, regulated life and tapas are necessary. These are the paths for realizing the truth, sa.
0: Kevalam tapas acharinchadame pradhanam anetuvanti lakshyamlo manam bhavinchukokoodadu. Tapas anetuvantidi yama niyamadula cheta ee tapas acharinchadame ee satya swaroopanni sandarshinchadaniki sariyina adharam ani kudanu nirupistu vachindi smriti.
1: Our Smriti has told us that realization of truth and understanding and comprehending truth cannot be done merely through tapas alone, but that tapas should be disciplined and that tapas should be controlled by various conditions, by niyamas. It is only then that one can comprehend the truth.
0: Anaga yama niyamadulanga antar bahir indriyamulanu kontha varakunu arikatti vaatini vichchalavediga swechchaga andinchaka సాధ్యమైనంత వరకును మానవ కర్తవ్యకర్మలు ఆచరించేటువంటి మార్గములందు మాత్రమే దానికి కొంత స్వతంత్రమును మాత్రం అందించి తద్వారా ఆ దైవత్వం అనేటువంటి దానిపైన తాపము అనగా దైవమును చేరాలి, దైవమును సందర్శించాలి, దైవమును పొందాలి, దైవములో లీనం కావాలి అని నిరంతరము కూడాను సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటి భావము చేత ఆ తాపమును మన హృదయములో భావించుకోవటం చేత అది ఏ తపస్సుగా మారిపోతుంది. కానీ కేవలం అరణ్యమునకు వెళ్లి ఏదో ఒక ఏకాంత వాసమును చేసుకుని తద్వారా ఏదో కొన్ని ధ్యానస్థులు మనం పొందటం మాత్రమే తపస్సు కానేరదు.
1: ది వర్డ్ డిసిప్లిన్ అండ్ ది కంట్రోల్ హియర్ రిఫర్స్ టు ది ఫ్యాక్ట్ that you have to discipline and control your organs. Not all the organs, but the inner organs as well as the outer organs. It is only when you can control the inner and outer organs that constitutes the discipline here. You can only give them freedom, but limited freedom, in as much as these organs have to function and specifically carry out certain functions relating to the world. By giving it such limited freedom and by controlling the inner and outer organs, if you develop an intense desire to be with the God, to become one with God, to merge in God and to understand God, that becomes tapas. That is disciplined tapas. Through that you can reach and comprehend the truth. But here tapas does not mean giving up everything, going to a forest, sitting in isolation and leading a life which is not filled with this control of your senses and of your organs. That is not tapas here.
0: Mana hrudayamu bhagavat arpitam kaka, bhagavat ramiti kaka, anaga bhagavantuni raminchatam kakunda, ituvanti tapasulo manam siddhini yematram kudanu andukotaniki sadhyam kadu.
1: If your heart is not surrendered to God, if your heart does not learn to appreciate and learn to flourish in the aspect of God, it is not possible for us to realize truth in that kind of tapas where the heart is not surrendered to God.
0: Yavari valana manam uddhavinchamo, yavari valana manam jeevinchutunnamo, yavari valana manam perugutunnamo, yavari valana manam nasistunnamo, ee srushti sthiti laya tilodayaka anugraham anekunti ee pancha sthitulaku kudanu భగవంతుడే కారణం కనుక అటువంటి భగవంతుణ్ణి మనం ప్రేమించక, అటువంటి భగవంతుణ్ణి మనం రమించకున్నా మన జీవితం అనేటువంటిది వ్యర్థమవుతుందని కూడాను మన భారతీయులు అనేక రకములుగా కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఫ్రమ్ హోమ్ వీ హావ్ టేకెన్ దిస్ బర్త్, ఫ్రమ్ హోమ్ వీ హావ్ టేకెన్ దిస్ లైఫ్, ఫ్రమ్ హోమ్ విత్ హోమ్ వీ ఆర్ గ్రోయింగ్ అండ్ బై ది స్ట్రెంగ్త్ ఆఫ్ హోమ్ వీ విల్ పెరిష్ అండ్ డిసపియర్. దట్ God, that individual who gives us all the strength is God. And if we cannot show prema to that God, and if we cannot learn to flourish and appreciate the nature of that God, who gives all our birth, our existence, our maintenance and our death, if we cannot learn to show prema to him or understand him, there is no other possibility of your reaching or comprehending truth in this world.
0: Sarvamunaku bhagavantude kartakani. నేను నేను అనుకోవటము కేవలం ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి మాత్రమే.
1: గాడ్ ఈజ్ ది ఏజెంట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ వీ సీ, బట్ ఫర్ అస్ అకేషనల్లీ టు థింక్ దట్ ఐఎమ్ ది ఏజెంట్, దట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ అండ్ సచ్ ఎ థింగ్ ఈజ్ నాట్ రైట్.
0: కేవలం ఈ భాంచభౌతికమైనటువంటి దేహం ద్వారా అంతర్యామి అయినటువంటి యొక్క ఆత్మస్వరూపుడు నేను నేను అనేటువంటి యొక్క దీనితో నీకు ఉచ్చరిస్తూ ఉండగా నేను నేను అనేటువంటి పదము నీవు ఈ దేహమునకు మాత్రమే అరికట్టుకుంటూ దేహమే నేననేటువంటి భ్రాంతిలో నీవు మునిగి అజ్ఞానం అనేటువంటి అంధకారం లోపల తమ యొక్క జీవితాన్ని అంకితం గావిస్తున్నాడు.
1: When the Antaryami, the God in the form of Atma inside your body, when he is making you utter the word I every time without realizing that that I is identical and is synonymous with the Atma which is in you, which is only a part of Paramatma, for you to think that that word I is synonymous with the human body and not with the Atma in it is making a very big mistake.
0: Kanuka manamu dehatma bhavamaye అజ్ఞానమని మరణమని, ఆత్మభావమే మృత్యువు కాక లేక అమృతత్వమని, అది సత్యమైనటువంటి స్థానమని కూడాను దీనికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: హియర్ ది టీచింగ్ దట్ హాస్ బీన్ గివెన్ ఈజ్ దట్ ది ఫీలింగ్, ది ఇల్యూజన్ దట్ యు ఆర్ ది బాడీ, దట్ బాడీ ఈజ్ ది ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఫర్గెటింగ్ ఆత్మ, దట్ ఈజ్ టాంటమౌంట్ టు డెత్. On the other hand, the realization that you are the Atma, the permanent thing in your body, that is equivalent to immortality and that removes the death in you. This is what they have been teaching.
0: Atmanu lakshyamulanduchukoni dehamano kayamulanu kontavaraku kudanu andulo imuchukoni tadwara ee atma lakshyamunu visarjinchaka mana jeevitamunu konasaginchukotani punukovali.
1: Fix our attention on the Atma and the aspects or your own thoughts regarding your body and mind have to be somehow reconciled to your feeling and to your recognition of the Atma. In that way you have to carry on your life to some extent.
0: Loka sampadi anta kudanu kevalam pratibimbamulu vantivi.
1: All the prosperity and the wealth in the world are just like images.
0: Neevu aa pratibimbamunu mundu unchukoni నీవు ఎంత పరిగెడడానికి ప్రయత్నం చేసినప్పటికీ నీకంటే ప్రతిబింబం ముందుగానే పోతుంటది, కానీ నీవు దానిని దాటడానికి వీలు కాదు.
1: These images are the shadows, having them in front of you. However much you may run with a view to get at them, the image or the shadow will also be running as fast as you run after them.
0: Anaga neekante mundugane ee aishwaryam anetundi potuntadi kani neeto raadu anetundi matrame indulo antarartham.
1: The inner meaning here is this shadow of wealth or shadow of prosperity goes ahead of you. It is not going to be with you. It moves ahead of you.
0: Atuvanti aishwaryam anetundi yokka నీడను మన వెనుక భాగమునందుంచుకొని మనం పరిగెత్తినప్పుడు ఐశ్వర్యం కూడా మన వెంట పరిగెత్తొస్తుంది, కానీ మనమే ముందవుతాం, కానీ ఐశ్వర్యం ముందు కాదు.
1: ఇఫ్ యూ డూ నాట్ అలౌ దిస్ షాడో ఆఫ్ వెల్త్ టు బి అహెడ్ ఆఫ్ యూ బట్ యూ కీప్ ఇట్ బిహైండ్ యూ, దెన్ యాజ్ యూ మూవ్ ఫార్దర్ అండ్ ఫార్దర్ దిస్ షాడో ఆల్సో మూవ్స్ అండ్ అకాంపనీస్ యూ, ఇట్ డస్ నాట్ ఓవర్టేక్ యూ.
0: అనగా ఇక్కడ ఐశ్వర్యం అనగా ఈశ్వరత్వం అనేటువంటిది అంతరార్థం.
1: The inner meaning here of the word aishwarya, for which we have been using the word wealth, this really represents the aspect of Ishvara. That is the aishwarya, that is the wealth of Ishvara.
0: Sakala aishwarya sampannudu Ishwarudu ani, aishwaryam nunchi vachinatundi vaade Ishwarudu.
1: One who possesses all wealth and all kinds of prosperity, all types of aishwarya is Ishvara.
0: Kanukana Ishwarudu mana venta raavalanukunnappudu manamu ఈ విధమైనటువంటి యొక్క భగవత్ లక్ష్యాన్ని మాత్రమే ముందుంచుకుని మనం బయలుదేరినప్పుడు ఈశ్వరత్వం అనేటువంటి ఐశ్వర్యము మనకు వెంట జంట ఇంట కంట ఉంటుంది, కాపాడుతూ వస్తుంటది.
1: ఇఫ్ దేర్ ఫోర్ యువర్ డిజైర్ ఈస్ టు హ్యావ్ దిస్ ఐశ్వర్య ఆర్ ప్రాస్పెరిటీ ఆర్ ఈశ్వర విత్ యూ, దెన్ ది ఓన్లీ వే ఇన్ విచ్ యూ కెన్ అచీవ్ ఇట్ ఈస్ టు హ్యావ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దెన్ ది ఐశ్వర్య ఆర్ ది ప్రాస్పెరిటీ విల్ ఫాలో యూ, విల్ బి బిహైండ్ యూ.
0: కనుకనే మన భారతీయ ఋషులందరూ కూడాను ఈ భరత తత్వానికి సరైనటువంటి అర్థమును గ్రహించటం చేతనే భరతత్వం అనేటువంటి సత్యమును ఆధారం చేసుకుని ఉన్నదని, ఈ సత్యమును ఆధారం చేసుకునే ధర్మస్వరూపం ఉన్నదని, ఈ రెండింటినీ మనం వశం చేసుకుని దైవ స్వరూపాన్ని పొందాలనేటువంటి యొక్క దీనితో సర్వము కూడాను విసర్జించి తాము దైవత్వం యొక్క సిరి సంపదలే మాకు ప్రధానమైనటువంటి యొక్క సిరి అని భావించుకుని అటువంటి మార్గమును అనుసరిస్తూ వెళ్ళినారు.
1: Therefore, the rishis of our country, of Bharat, they have realized that the aspects that one has to take into importance are the aspect of truth and the aspect of dharma. Through truth and through dharma, they realized that they can reach the God. They can become one with God. This is the way one has to spend one's life. If one wants to have Aishwarya, one wants to have Ishvara with him. Our rishis realized this and they always followed the path of truth and dharma to realize God and have Aishwarya for themselves.
0: వారి ఎందున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు తమ్మించిపోయినప్పుడు కానీ వారు ఏమాత్రము బాధపడేటువంటి వారు కాదు. వారి దేహమంతా కూడాను ఎండబారినటువంటి బెండు వలె కదిలినప్పటికీ వారు ఏమాత్రం కూడాను చింతపడేటువంటి వారు కాదు. కారణమేమనగా తన దేహమునందున్నటువంటి యొక్క చైతన్య శక్తి, తన శ్వాసలో ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి, తన యొక్క అంగముల యందు ఉన్నటువంటి యొక్క ఒక దేదీప్యమైనటువంటి తేజశక్తి, ఇవి సర్వము కూడాను తమ శక్తులే కనుక తమ శక్తులను తాము ఏ రీతిగా ఆడించుకున్నను మాకు సంతోషమేనేటువంటి యొక్క భావము చేత వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ దైవములో అంకితమయ్యేటువంటి యొక్క ప్రయత్నము లోపల వారి లక్ష్యమును దీనము గావిస్తూ వచ్చారు.
1: అవర్ రిషీస్ వర్ నెవర్ వరీడ్, వర్ నెవర్ ట్రబుల్డ్, ఈవెన్ ఇఫ్ దేర్ బ్రెత్, ది బ్రెత్ విచ్ దేవర్ టేకింగ్ ఇన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ విచ్ దేవర్ లివింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్ స్టాప్డ్, they were not worried at all. Even if their bodies were dried up due to the heat, they were not very much troubled at all. They had the feeling that all the power in them, the power of movement, the power from which they are able to live, the power with which they are able to do anything, that all that power belongs to the Lord. That does not belong to them. Therefore, if the Lord decided that one kind of power, the power to live or the power to move, had been removed, it was only removed by the Lord's wish. They did not worry at all. They sacrificed everything to the Lord and they felt that whatever they did was towards the purpose of reaching the Lord and becoming one with Him.
0: Agni, Vayu, Rasmi, Bharata Tattvani, Kevalamu, Bhautikanga, ఈ దేశమునకు భరత అనేటువంటి పేరు పెట్టడం చేత ఇందులో మహిం, ఈడ, సరస్వతి, భరత అనేటువంటి దానికి కూడాను ఒక మహిం అనేటువంటిది కూడాను చేర్చవచ్చు వచ్చింది.
1: because from the worldly usage point of view, this country has got the name Bharata and the equivalent names Agni, Vayu, Rasni and Bharata. It has become necessary to recognize four different aspects, that is Mahim, Ida, Saraswati and Bharati. All these four names have been recognized.
0: Kaluka, Kevalamu, Dharma Swarupudaina Tunti Yokka Prajapati, Vedam Yokka Swarupamaina Tunti Yokka, ee Bharata Tattvaniki, Manamu, Oka Deshamunaku Matrame Polchukovatamu, Idi Sari Ainatundi Kadu. ఆ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నతమైనటువంటి యొక్క నామము ఈ దేశమునకు పెట్టిరే కాని దేశము యొక్క స్వరూపాన్ని మాత్రమే ఒక హద్దుగా పెట్టుకోవటం ఇది సరి అయినటువంటి అర్థం కాదు.
1: ప్రజాపతి హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ, దట్ ఫ్రమ్ హిమ్ ది వర్డ్ భరత హ్యాస్ కమ్ అండ్ దట్ భరత హ్యాస్ బిన్ గివెన్ యాజ్ ఎ నేమ్ టు దిస్ కంట్రీ. ఫర్ అస్ టు లిమిట్ ఇట్ అండ్ ఫర్ అస్ టు ఫీల్ దట్ భరత హ్యాస్ టు బి లిమిటెడ్ యాజ్ ఎ నేమ్ విత్ ది లిమిట్స్, జియోగ్రాఫికల్ లిమిట్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈస్ నాట్ ది రైట్ థింగ్ ఫర్ అస్ టు టేక్.
0: ఏదైనా ఒక వ్యక్తికి రామా అని ఒక పేరు పెట్టుకుంటాం, కానీ రామా అని పేరు పెట్టుకున్న తక్షణమే దశరథ మహారాజు కుమారుడైనటువంటి రాముడా కాదు. కృష్ణ అని పేరు పెట్టుకుంటాం, కానీ అది దేవకీ వసుదేవుని యొక్క కుమారుడైనటువంటి యొక్క కృష్ణుడా కాదు. ఆ దేవకీ వసుదేవుని యొక్క కుమారుడికి పెట్టినటువంటి పేరును తన కుమారుడికి పెట్టుకుంటున్నారు. దశరథ కౌసల్యలకు ఉద్భవించినటువంటి యొక్క ఆ పవిత్ర స్వరూపమైనటువంటి యొక్క రాముని యొక్క పేరు మన కుమారులకు మనం పెట్టుకుంటున్నాము. అంత మాత్రమే కాని పేరు పెట్టినంత మాత్రమున ఇది కేవలము సాక్షాత్ ఒక రాములని సాక్షాత్ కృష్ణుడని అనుకోకూడదు. అదే విధంగానే ఆ పవిత్రమైనటువంటి యొక్క ప్రజాపతి యొక్క అనేక పేర్ల లోపల ఉన్నటువంటి యొక్క భరత తత్వము ఈ యొక్క దేశమునకు పెట్టిరే కాని ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వముతో అభివృద్ధి గావించినప్పుడే ఈ భరత నామము కూడాను ఒక సార్థకం అవుతుందని కూడాను మనం విశ్వసించవలసినటువంటి విషయం.
1: ఇఫ్ వి గివ్ ఎ నేమ్ రామ టు వన్ ఆఫ్ ది చిల్డ్రన్, దెన్ డస్ ఇట్ మీన్ దట్ హీ ఈస్ ది సన్ ఆఫ్ ది కింగ్ దశరథ లైక్ ది రామ ఆఫ్ ఏన్షియంట్ డేస్? నో, వి హావ్ టేకెన్ ది నేమ్ రామ from Rama and given it to our son. Similarly, if you give the name Krishna to a child, does it mean that he is the same and he is the son of Devaki and Vasudeva? No, we have taken the name from the son of Devaki and Vasudeva and given that name to our son. This is what we should recognize. In the same manner, by calling this country Bharata, what we have done is we have taken the significant word Bharata from Prajapati, identified him with Prajapati and given that name to our country. Unless the country acquires all the qualities and all the breadth of ideas that are contained in the word Bharata, when we use it in the context of Prajapati being the embodiment of dharma, the name is not going to be justified as the original name.
0: కానీ చారిత్రకులు దురదృష్టవశాత్తు ఏదో కొందరు రాజుల యొక్క పేరని లేక మహాప్రవక్తులైనటువంటి వారి యొక్క సిద్ధాంతములని వారి యొక్క ఆదేశములని ఈ రీతిగా పలుకుతూ వచ్చారు, కానీ ఇవి ఏవి కూడా సత్యములు కావు. ఇది వేద స్వరూపమైనటువంటి యొక్క భరత నామే ఈ దేశమునకు సార్థకమై ఉంటుండాలి.
1: అన్ఫార్చునేట్లీ హిస్టోరియన్స్ హావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ దట్ దిస్ వర్డ్ హాస్ కమ్ ఐదర్ ఫ్రమ్ ది నేమ్ ఆఫ్ వన్ ఆర్ అదర్ ది కింగ్స్ హూ రూల్డ్ దిస్ కంట్రీ ఆర్ ఫ్రమ్ ది వర్డ్స్ దట్ హావ్ బీన్ యూస్డ్ బై ది ఫిలాసఫర్స్ దట్ హావ్ టాక్ట్ అండ్ ప్రీచ్డ్ in this country at one time or another. But this is not correct. This name Bharata has come essentially from the usage of that word in several contexts and in several places in Veda itself.
0: Mahapravaktala mundu puttira, Vedam mundu puttinda. Rajala mundu puttira, Vedam mundu puttinda. Leka siddhantamala mundu puttinava, Vedam mundu puttinda. Manam chakkaga vicharinchukunte siddhantamalaku ప్రవక్తలకు రాజులకు పూర్వమే ఉద్భవించినటువంటిది కనుక వేదము, వేదము అనాది అయినటువంటిది కనుక వేదమునందే భరత శబ్దం ఉండినప్పుడు ఈ రాజుల యొక్క పేర్లు ఈ సిద్ధాంతముల యొక్క పేర్లను చెప్పడంలో ఏమాత్రము ప్రమాణం లేదు.
1: డిడ్ ది కింగ్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫస్ట్ ఆర్ డిడ్ ది వేద కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫస్ట్ ఆర్ డిడ్ ది ఫిలాసఫర్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫస్ట్ ఆర్ ది వేద కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫస్ట్? Were there the teachings and the philosophies earlier than the Veda? Veda was earlier than all these things. And when this word Bharata occurs in Veda in so many places, we have to explain that this has been taken. Its origin is what is contained in the Vedas. It cannot be a later origin from either the kings or the philosophers.
0: Kaluka, Bharata, Bharata, Bharati anetunte pavitramainatunte yokka namamulu Veda vachakamule kani anya vachakamu matram kavu.
1: Therefore, these three words, Bharata, Bharata and Bharati, these are words of Veda. These are Vedic words. These are not words which have come from any other source.
0: Prarambham nande, Saraswati namastubhyam varade kamarupani vidyarambham karishyami siddhibhavatamesada padmapatta visharachi padmakesaravanani ityam padma dayadevi samampati Saraswati Bharati ani akkada mundu pettukuntu vacharu. కనుక ఈ భారత్ అనేటువంటిది ఏ యొక్క సరస్వతి స్వరూపం వేదవాక్కు వచ్చినదో ఆ వేదవాక్కు నుండి ఈ భారత తత్వము లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ది వెరీ బిగినింగ్ వెన్ వన్ స్టార్ట్స్ లెర్నింగ్ వన్ అడ్రెసెస్ సరస్వతి అండ్ ఈక్వేట్స్ యూజెస్ ది వర్డ్ భారతి యాజ్ సినానిమస్ విత్ సరస్వతి. సో ఇన్ ది వెరీ బిగినింగ్ వెన్ వీ బిగిన్ అవర్ ఎడ్యుకేషన్ వీ యూజ్ ది వర్డ్ భారతి యాజ్ ఎ వేదిక్ వర్డ్ యాజ్ బీయింగ్ సినానిమస్ విత్ సరస్వతి అండ్ దిస్ ఈజ్ ఎ వేదిక్ వర్డ్.
0: పూర్వం నుంచి కూడా మనవారు ఈ భారతిని ఒక విధమైనటువంటి సరస్వతితో కూర్చుకుంటూ వచ్చారు. సరస్వతి, భగవతి, భారతి, పూర్ణేందు బింబానన ఎటువంటి వర్ణం చేసుకుంటూ వచ్చారు. పూర్ణేందు బింబానన అనగా వేదము పూర్ణ స్వరూపమైనటువంటిది కనుక వేదమునకై ఈ పూర్ణేందు బింబానన అని వేదమాత యొక్క స్వరూపం అని కూడాను ఇందులో స్పష్టమవుతూ వస్తుంటారు.
1: From the very early times, our people and our writers have been using these two words, Saraswati and Bharati, as equivalent and as synonymous with each other. Saraswati, Bhagavati, Bharati, Purnendu Bimbarana. This description can be applicable only to the Vedas. The Veda is like the Purnendu Bimbarana. It's something complete. Everything is contained in the Veda. This can be addressing only Veda. Therefore, the word Bharati is equivalent with the Vedas.
0: జగత్తు పూర్ణ స్వరూపం కాదు. అందువలనే పూర్ణమిదం పూర్ణవదం పూర్ణాత్ పూర్ణముదచ్చితి పూర్ణత్వం ఒక దైవత్వమునందే తప్ప అన్యత్ర పూర్ణత్వం మనకు గోచరించదు.
1: ఈవెన్ ది వరల్డ్ ఈజ్ నాట్ ఎ కంప్లీట్ థింగ్ దేర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ ఆర్ అదర్ ల్యాకింగ్ ది ఓన్లీ థింగ్ ఇన్ విచ్ దేర్ ఇస్ నథింగ్ ల్యాకింగ్ అండ్ విచ్ ఇస్ కంప్లీట్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ ఇట్ సెల్ఫ్ అండ్ నథింగ్ ఎల్స్ ఈజ్ కంప్లీట్.
0: కనుక పూర్ణత్వం అనేటువంటిది కేవలము వేద స్వరూపము ప్రజాపతి స్వరూపము బ్రహ్మ స్వరూపంగా ఉంటుండదే తప్ప అన్య స్వరూపములు కాదు. కనుక భరత భారతి అనేటువంటిది కేవలం పూర్ణాకారమైనటువంటి యొక్క బ్రహ్మత్వమునే కూడాను ఇందులో స్పష్టమవుతూ వస్తుంటుండాలి.
1: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ కంప్లీట్నెస్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫుల్నెస్ దిస్ ఈస్ టు బి ఫౌండ్ ఓన్లీ ఇన్ ది వర్డ్స్ ప్రజాపతి ఇన్ ది వర్డ్ గాడ్ ఇన్ ది వర్డ్ బ్రహ్మన్ దీస్ ఆర్ ది ఓన్లీ థింగ్స్ విచ్ ఆర్ ఫుల్ అండ్ విచ్ ఆర్ నాట్ ఇన్కంప్లీట్ ఇన్ ఎనీ రెస్పెక్ట్. Therefore, when we use this word Bharati or Bharata, these words can refer only to these complete things, either to the Veda or to the aspect of Brahman and nothing else.
0: Ichchasakti, Kriyasakti, Ganasakti, Sammilitamainatuvanti ee yokka Bharata tattvamani kudanu prabodhistu vachindi.
1: The desire and the ability to work and the knowledge, the ability to know, all these three abilities, three strengths, when they are combined, they represent the aspect of this Bharata.
0: Ide karma kanda upasana kanda gnana kanda ani kudunu vedam bodhistu vachindi.
1: The same things are three different paths, the path of karma, the path of upasana and the path of gnana. That is what the Veda has been telling us.
0: వీటినే శృతి లయ రాగము అని కూడా పెట్టుకుంటుంది. శృతి రాగ తాళములతో సమ్మిళితమైనటువంటిది మన భరత తత్వం అని కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
1: These three have also been called Shruti, Raga and Tala. The song, the rhythm and the song that is contained, Shruti, Raga and Tala. These three have been described by our people as representing Bharata.
0: Ba, Ra, Ta. Ba, Bhava. Ra, Raga. Ta, Tala. Bhava, Raga, Tala. Sammilitame Bharata mani kudanu ivva nirvachinchukuntu vacharu.
1: The synthesis of Bhava, the ideas, of raga, the song, of tala, the rhythm. It is the synthesis of these three, bhava, raga and tala, represents the word bharat, the name of our country.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రిపుటి అని కూడా ప్రబోధిస్తూ వచ్చారు. ఇదే త్రిమూర్తి ఆకారము అని కూడా.
1: The oneness of these three aspects has also been called త్రిపుటి. This is the ఆకార, the form, which we call the త్రిమూర్తి form.
0: భావము ఒక్కటి ఉండి రాగం మరొకటిగా పాడుతూ తాళము ఇంకొక రీతిగా వేస్తుంటే వినేవారికి చెవులు కోసుకోవాల్సి వస్తుంది.
1: ఇఫ్ ది థాట్ ఇన్ యువర్ సాంగ్ టేక్స్ వన్ ఫార్మ్ ఇఫ్ యువర్ సాంగ్ టేక్స్ అనదర్ ఫార్మ్ అండ్ ఇఫ్ ది తాళ ఆర్ కీపింగ్ ది టైమ్ ఈస్ డిఫరెంట్ దెన్ దోస్ హూ లిసన్ టు దిస్ సాంగ్ దే విల్ హ్యావ్ టు కట్ దేర్ ఇయర్స్.
0: కనుక భావమునకు తగిన రాగము రాగములకు తగిన తాళము ఈ మూడింటి యొక్క ఏకము అయినప్పుడే హృదయానందం అనేటువంటిది మనకు ఉప్పొంగుతుంది.
1: The song should accompany the thought and should be appropriate to the thought. The tala or keeping time should be appropriate to the song. It is only when there is unity between thought, song and tala, then only there will be pleasure in your heart listening to such music.
0: కనుకనే మనము ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఈ మూడింటి యొక్క సమ్మిళితాన్ని కూడాను మనం ఈనాడు అనుభవించడానికి పూనుకోవాలి. దానినే ఒక విధమైనటువంటి ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. అనగా మనసు యొక్క యోచన, మాట యొక్క సూచన, క్రియ యొక్క ఆచరణ మూడింటి యొక్క ఏకత్వమే మనిషి యొక్క నిజతత్వం అని చెప్పాడు. కానీ మనసు ఒకటి తలుచుకోవటం, మాట ఒకటి చెప్పటము, పని ఇంకొకటి చేయటం లోపల మనిషి తత్వం కానే కాదు, ఇది మృగత్వం కూడాను కాదు.
1: The reconciliation, the strength to think and the strength to put that thought into work and the strength to think about that work and be wise about that work. These three strengths, there should be unity in these three strengths. This has been referred to in the statement, the proper study of mankind is man. In man, there is thought, word and deed. If man is such that he has one thought, and he utters a word which is different from his mind, which is different from what is in his mind, and then he does work, action, which does not agree with his words. In other words, there is no coordination between your thought, word and deed. If whatever you do is such that there is no coordination between your thought, word and deed, that would not be called human nature, that would be called an animal nature. A man who is human, he should have a certain thought, he should speak out, and the word must be what he is thinking, and his actions should be what he says. If he has one thought, and he speaks something else, and in action he does something quite different from these two, he will not be called a human being.
0: పవిత్రమైనటువంటి యొక్క వేదవాచకంగా ఉన్నటువంటి యొక్క భరతనామము ఈ దేశమునకు పెట్టడం చేత ఈ దేశీయులందరూ కూడాను ఈ యొక్క నామమును సార్థకంగా గావించుకునేటువంటి ప్రయత్నానికి కానీ ప్రవర్తనకు కానీ పూనుకోవటం అత్యవసరం.
1: బికాస్ దిస్ నేమ్ భరత, విచ్ ఇస్ ఎ వేదిక్ వర్డ్, హాస్ బీన్ గివెన్ టు అవర్ కంట్రీ. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు జస్టిఫై దిస్ వేదిక్ నేమ్, దిస్ సేక్రెడ్ వేదిక్ నేమ్ భరత, విచ్ హాస్ బీన్ గివెన్ టు అవర్ కంట్రీ.
0: అందువలననే పవిత్రమైనటువంటి యొక్క ఋషులు మన భారతదేశములకు అనేక విధములైనటువంటి యొక్క హద్దులను నియమించి వారి యొక్క గుణ పద్ధతులను కూడాను విశ్వసించి ఒక శీలము యొక్క తత్వాన్ని కూడాను ప్రతిష్టగా భావించుకుని మానవత్వం యొక్క సంస్కృతిని కూడాను నిలబెట్టేటువంటి నిమిత్తమై అనేక రకములుగా కూడాను కొన్ని క్రమశిక్షణలు నియమిస్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ద రీజన్ వై అవర్ సేక్రెడ్ రిషీస్ వెన్ దే వర్ లేయింగ్ డౌన్ ది రూల్స్ ఫర్ అవర్ కంట్రీ దే లేడ్ డౌన్ స్ట్రిక్ట్ లిమిట్స్ ఫర్ అవర్ కాండక్ట్ దే లేడ్ డౌన్ స్ట్రిక్ట్ కంట్రోల్స్ ఫర్ అవర్ కాండక్ట్ They laid down certain morality and certain ethics within these limits and within these controls. And they said, man's life, man's civilization can be preserved and can be preserved at the proper level only if we work within these limits and within these controls.
0: Parama pavanamaina bharatavaniyandu sahanamannade manaku chakkadanamu.
1: In this sacred land which has the name of Bharata, the quality of forbearance is the beauty which we can claim.

0: like the elephant, which is very powerful, but which does not know its own strength, which is not aware of its strength, so have become the citizens of our country today, who intrinsically are very strong, but they are not aware of their own strength.
1: సర్వ విధములైనటువంటి శక్తి సామర్థ్యములు విజ్ఞాన ప్రజ్ఞాన దీపకలను వెలిగించేటువంటి యొక్క వేద విధమైనటువంటి యొక్క నిబంధనలు కూడాను మనకు కావలసినటువంటి శక్తిని మనకు అందిస్తూ ఉండగా, మన శక్తిని మనం గుర్తించుకోలేక కేవలము ఒక తుచ్చుడైనటువంటి అల్పశక్తి కలిగినటువంటి యొక్క మావుట కూర్చోమంటే కూర్చోవటం, లేయమంటే లేయటం ఏనుగు ఏ రీతిగా జరుపుతుండదు, అదే విధంగా మనము ఇతర దేశస్తులు చెప్పినట్టుగా మనం నోరు మూసుకుని పనిచేస్తూ కూర్చున్నాము. మన శక్తి ఏమైంది? మన భారత కీర్తి ఏమైంది? మన వేద విధమైనటువంటి ధర్మములు ఏమైనవి? ఇటువంటి ధర్మములను పునరుద్ధరించేయటానికి ఇటువంటి యువకులందరూ కూడాను తగిన కంకణము కట్టుకుని భారతదేశం యొక్క నీతిని నిజాయితీని కూడాను తిరిగి పునరుద్ధింప చేస్తారని కూడాను నేను ఆశిస్తూ ఉన్నాను.
0: ది ఎలిఫెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ గ్రేట్ స్ట్రెంగ్త్, వెన్ ది ట్రైనర్ హ్యాస్ ఇన్ హిస్ హ్యాండ్ ఎ స్మాల్ వెపన్, దెన్ ఇట్ ఈస్ అఫ్రేడ్, ఇట్ ఫర్గెట్స్ ఆల్ ఇట్స్ స్ట్రెంగ్త్ అండ్ ఇట్ సబ్మిట్స్ ఇట్ సెల్ఫ్ వెరీ మీక్లీ టు దిస్ ట్రైనర్ హూ హ్యాస్ ఎ స్మాల్ వెపన్ ఇన్ హిస్ హ్యాండ్. సో ఆల్సో అవర్ సిటిజన్స్ టుడే, సిటిజన్స్ ఆఫ్ భారత్ హ్యావ్ ఫర్గాటన్ దేర్ స్ట్రెంగ్త్, have forgotten the knowledge which they have forgotten the prajnana which they have, and they have become meek and they are following foreigners and ideas which we obtain from the foreigners. What has happened to all our strength? What has happened to the abilities that have been handed over in our traditions and in our morals by our ancestors? Why have we forgotten the great strength that is present in all our culture and in all our traditions?
1: Anukarana mahabalahinamainatundi.
0: Imitation is one of the greatest weaknesses.
1: Kaluka manaku oka heart unnadi, manaku oka deham unnadi, manaku oka pranam unnadi, manaku oka shakti unnadi. Mana shakti paina, mana pranam paina, mana deham paina, mana manas sankalpam paina mana aadhara padalsindi kaani parulu paina ye maatram kudano aadhara padakoddu. Atuvanti parulu paina aadhara padeyatundi maha balahinanto samanam.
0: We have a heart, we have a body, we have a life, we have our own strength. What has happened to our heart, our body, our life and our strength? Why do we depend upon somebody else's life and somebody else's strength? To depend and to imitate someone else's life, someone else's habits and someone else's strength is one of the greatest weaknesses.
1: ee naadu chinnadi modalukoni peddadani varaku kudunu paralanu anukarinchatame jarugutu vastuntundali.
0: Today, from the smallest thing to the biggest thing, it has become the custom and practice in us that we imitate others.
1: ఎవరైనా ఒకడు ఒక సైడ్ బర్న్ పెట్టాడంటే దాన్ని చూసి నేను సైడ్ బర్న్, ఎవడైనా ఒకడు టైట్ ప్యాంట్ వేశాడంటే దాన్ని చూసి నేను ఒక టైట్, ఈ విధమైన ఎవడైనా పెద్ద జుట్టు పెంచాడంటే దాన్ని చూసి వీడు ఒక జుట్టు పెంచుకోవటము, ఈ రకమైనటువంటి వికారములకు పోవటము కేవలం నీవు బానిస వంటి వాడే కాని స్వతంత్రుడు కాదనేటువంటి యొక్క నీ యొక్క బుద్ధి యొక్క తత్వము నీకు ప్రకటిస్తూ వస్తుంటుండాలి.
0: If someone grows a sideburn, another person who looks at him also grows a sideburn. If someone wears a tight pant, another person who looks at him also wears a tight pant. If someone has got a heavy hair on his head, the other one who looks at him also grows heavy hair. What has become to your own individual opinion? Why have you become a slave? This simply means you have become a slave and you are imitating everything that you see. What has happened to your own strength and your own ideas?
1: నీవు పరులకు దాసుడు కావద్దు, పరమాత్మనికి దాసుడు కా, లేక నీకు నీవు దాసుడు కా.
0: Do not become a slave to others. You can become a slave to the Paramatma. If not, you can become a slave to yourself and your own ideas.
1: Kani Paramatma kudunu slave ani cheppadaniki veelu kaadu. Tane Paramatma ayinappudu tanam taanu telusukuneetuvanti oka tattvam lopala taanu leenamuka.
0: One should not use the word slave in the context of Paramatma. We have been saying that each individual, you yourself are a Paramatma. Therefore, when we say you become a slave to Paramatma, we mean you understand yourself and you do what there is in your own heart.
1: Ninnu neevu telusukokunda undinanta varaku kudanu neevu oka banasavi. Ninnu neevu telusukuntiva neeve bhagavantudavu.
0: If you do not understand yourself, if you do not know who you are, you continue to be a slave. But the moment you understand yourself and you know who you are, you become God himself.
1: Kanuka bhagavantudu prema swaroopudu, bhagavantudu satya swaroopudu, bhagavantudu nirmala swaroopudu. Aa nirmalatvanni, aa prema tattvanni, aa satya swaroopanni neevu anusarinchadaniki punuko. Tappaka neevu satya swaroopude ayipothavu, prema swaroopude ayipothavu, prashantamainatundi jeevita swaroopudiga neevu marutavu.
0: Bhagavan is the embodiment of prema. Bhagavan is the embodiment of truth. Bhagavan is the embodiment of cleanliness. Once you yourself become the embodiment of prema and you understand
1: Bhagavan Pidav.
0: If you do not understand yourself, if you do not know who you are, you continue to be a slave. But the moment you understand yourself and you know who you are, you become God.

0: then you become one with God. You become God.
1: కనుకని భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను ఎవ్వరు కూడా నువ్వు గుర్తించడానికి సాధ్యం కాదు. దానిని అనుసరించి ఆనందాన్ని అనుభవించుకోవటానికి కూనుకోవటమే ఇది సరి అయినటువంటి యొక్క మార్గము.
0: ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, ది కెపాసిటీస్ దట్ ఆర్ ఇన్ గాడ్, నో వన్ కెన్ అండర్స్టాండ్ దెమ్. ది ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ డూ ఈస్ టు ఫాలో దెమ్, ఎక్స్పీరియన్స్ దెమ్ అండ్ ఎంజాయ్ దెమ్.
1: భగవంతుడు ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించటము వారి యొక్క బుద్ధి యొక్క భావముల పైన ఆధారపడి ఉంటుంటాడే తప్ప అది సరి అయినటువంటి యొక్క నిర్ణయాలు కావు.
0: To say that God is such and such, God is like so and so, is not to decide things intrinsically on the basis of the qualities of God. These decisions and statements are made only in accordance with the ideas which are in your own mind. These decisions are not correct decisions.
1: Brahma tattvanu telusukunnatundi vaade brahma lopala em kaagaladu brahma vishayanni telusukogaladu. బ్రహ్మ భావమును తాను గుర్తించుకున్నటువంటి వాడే బ్రహ్మను తెలుసుకోవటానికి వీలుగవుతుంటాది. అంతేకాని దీనివలనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, వన్ హూ అండర్స్టాండ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్ బికమ్స్ బ్రహ్మన్. దేర్ ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ వన్ హూ అండర్స్టాండ్స్ బ్రహ్మన్ దట్ కెన్ బికమ్ బ్రహ్మన్. ఇట్ ఈస్ ఫర్ వన్ హూ కాంప్రహెండ్స్ బ్రహ్మన్ దట్ కెన్ బికమ్ ఐడెంటికల్ విత్ బ్రహ్మన్.
1: తన తత్వమునే తాను తెలుసుకోలేనటువంటి యొక్క వ్యక్తికి బ్రహ్మతత్వం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
0: ఫర్ అన్ ఇండివిజువల్ హూ ఇస్ అనేబుల్ టు కాంప్రహెండ్ హిస్ ఓన్ నేచర్, హౌ ఈస్ హీ గోయింగ్ టు కాంప్రహెండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్?
1: దీనిని పురస్కరించుకుని మాయి మీర చక్కని ఒక అంతరార్థంగా కూడాను గానం చేస్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ మీరా హ్యాడ్ ఎ సాంగ్ విత్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్నర్ మీనింగ్.
2: గోవిందలీనో మోను మాయి మే గోవింద లీనో మో.

0: ఒకరు పరమాత్మ చాలా చీప్ గా వస్తాడని, మరొకరు పరమాత్మ చాలా విలువైనటువంటి వాడు అని. కానీ ఒకరు చూస్తే గృహములో, ఒకరు చూస్తే వనములో భగవంతుని అనేక రకములుగా ప్రార్థిస్తుకుంటూ కూర్చుంటారు. కానీ ఇది అన్నింటినీ సరిగా గుర్తుపట్టడానికి ఎవరికి అధికారం అనగా, ఒక్క సర్వము అర్పితము గావించినటువంటి ఈ కృష్ణుడే రాధ, రాధనే కృష్ణుడు, ఈ రెండింటి యొక్క ఐకత్యాన్ని కూడాను ప్రబోధించినటువంటి యొక్క దైవతత్వమైనటువంటి యొక్క ఆ దేవి అయిన రాధకు మాత్రమే దీన్ని అంతరార్థంగా ప్రబోధించడానికి తగినటువంటి అర్హత అని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: హౌ ఆర్ వీ టు నో యూ అండ్ యువర్ నేచర్ ఓ లార్డ్. సమ్ పీపుల్ సే దట్ వన్ కెన్ అటైన్ యూ ఇన్ ఎ వెరీ చీప్ అండ్ ఈజీ వే. Some people say that to attain you is a very difficult and very expensive and troublesome way. How are we to decide the truth? Some say you are in the forest. Some say you live in a mansion. How are we to know the truth? It's not possible for us to know, for all of us to know the truth. It is only for Radha who had surrendered everything to Krishna, and it is for Radha who became identical with Krishna and said and believed that she was one with Krishna and that Krishna was identical with Radha. It is only for such persons like Radha who have surrendered completely to the Lord to understand and to recognize your presence.
0: ఇక్కడ ఎవరు రాధ? ఈ రాధ అనేటువంటిది కేవలం ఒక స్త్రీనా, లేక పురుషుడా, లేక భక్తురా, లేక భుక్తురా, యుక్తురా, ముక్తులా, శక్తులా, రక్తులా, అనురక్తులా, విరక్తులా, ఎవరు అనేటువంటి దాన్ని మనం నిర్ణయం చేసుకోవటం కూడాను సాధ్యం కాదని కూడాను కొంతమంది విరమించుకున్నారు. రాధ అనగా ఒక ప్రతి భాష ఎందు కూడాను కొన్ని కొన్ని అక్షరములు చేరికనే రాధ అంటుంటారు. ఆర్ ఏ డి ఏ రాధ అనుకుంటాం. నాలుగు అక్షరాలతో తీసుకుందాం. ఆర్ ఏ డి ఏ. ఆర్ నుంచి మీరు స్టార్ట్ చేయండి రాధ, డి నుంచి స్టార్ట్ చేయండి దారా, ఏ నుంచి స్టార్ట్ చేయండి ఆరాధ్, తిరిగి ఆర్ నుంచి స్టార్ట్ చేయండి రాధకు దారవలే ఆరాధన రాధ అని కూడా నిర్ణయం అవుతూ వస్తుంటుండాలి. రాధ అనగా దార ఆరాధనే ఆధారంగా తీసుకున్నటువంటి

0: What is that is all happening in this world with these people? They have no time to see the suffering of the poor and the needy people. What is the position of poor people? There are none actually speaking to bother or think about them.
1: Social work.
0: You go to any street, in the name of social work, so many people do it. What is social work in fact? All are involving, indulging in show work and there is no social work. If anyone approaches you to doorstep with a begging bowl, asking for alms, you'll make him out.
1: Manavulaku dana dharmala vallane oka vidhamaina satya dharma shanti premalu labhistunnayi.
0: Man will enjoy the truth, peace and love if at all he is compassionate enough.
1: Asalu manava ante artham emite gurtinchukovatam ledu.
0: No one is understanding the very meaning of this word manava.
1: Manava.
0: Manava.
1: Ma anaga manishi.
0: Ma means the human being, manishi.
1: Kani ee manishiki edi mukhyamu.
0: What is important for a human being?
1: Asal vattam mukhyama.
0: Is it desire or ambition?
1: Abhruddhi kavattam mukhyama.
0: Is it progress in life?
1: Anandani anubhavichatam.
0: Is it to experience happiness and pleasure?
1: Edi kodanu dukkam kaadu. మానవుడు సుఖదుఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
0: మ్యాన్ ఇస్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మియర్లీ హ్యాపీ.
1: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్టు శాంతి కలుగునవయ్యా.
0: హౌ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ద ఫెలో మ్యాన్.
1: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
0: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మ్యాన్.
1: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్ల.
0: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
0: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
1: కానీ ఈ కష్టకములు సుఖములు రెండు కూడాను ఒకటిగా భావించాలి.
0: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ the pleasure and pain.
1: Dukkhamulo aanandam unnadi, aanandamulo dukkham unnadi.
0: In fact there is pleasure in pain and there is also pain in pleasure.
1: Kaduka sukha dukkhamulo rendu kudanu manavuni yokka manchi cheyadale.
0: Therefore the pleasure and pain would make you happy and also grief stricken accordingly.
1: Kaani manavudu abhivruddhi ayinanduku ee rendintini samananga chusukovali.
0: In order to progress in life we have to develop the spirit of equanimity of both pleasure and pain.
1: Kanuka ee samanatvam anedi lekunte pothe manam samajam ettavutam.
0: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
1: Samajamu samajamu,
0: we say samaja, society.
1: Samanatvam anedi vaadu samajamlo etta puttutaru.
0: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
1: Kashtamlo sukham unnadi.
0: In fact there is pleasure in pain.
1: Sukhamlo kashtam unnadi.
0: And there is difficulty in pleasure.
1: Kaani ee naati manavudu enni sukhamulu pondinappatikini okka kashtam emaina vachindatte tattukoledu.
0: Man in spite of repeated pleasures that he passes through in his life sojourn is very much disturbed with the slightest of the difficulty.
1: Oka srimantun daggariki velli ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
0: If you approach a rich man and if you ask him, are you happy?
1: Ayya naakemi takkuva dhanam unnadi.
0: He will say there is no shortage whatsoever, I have plenty of money.
1: Na kumarulandaru kuda goppa goppa padavallo unnaru.
0: My sons are in very high positions.
1: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లంతా పెట్టుకున్నాము.

0: got all comforts and conveniences at my residence.
1: మా కష్టమైన ఎట్టి బాధలు లేవు.
0: We don't have any troubles or difficulties.
1: కాని అన్ని ఉన్నవి కాని మనశ్శాంతి లేదు.
0: We have all that's all possible, but there's no mental peace.
1: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
0: How do you expect this mental peace?
1: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
0: We go on questioning, who are you?
1: కాని ఉన్నదంత దోషం ఎక్కడ? హూ ఆర్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వి ఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
1: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరం అయిపోతాయి.
0: వెన్ వన్స్ యూ నో యువర్ సెల్ఫ్ ద రియాలిటీ, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫికల్టీస్.
1: కనుకనే
0: దేర్ఫోర్
1: మానవుడు తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో మ్యాన్ మస్ట్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్ ట్రూ సెల్ఫ్.
1: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
0: Without the awareness of the self, knowing the rest of the things are useless.
1: వానరు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనం ఏమిటి?
0: There are no rains on one hand. What is the fun of sowing seeds?
1: గొప్ప వర్షములు కురిచినప్పటికీ విత్తనములే నాటకుండా పంట పండునా?
0: In spite of downpour of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
1: ఎందేయు ఏ పని చేయను మూడు కూడా చేసినప్పుడే చేస్తుంది.
0: ఎనీవేర్ ఎనీ టాస్క్ కెన్ బి ఫుల్ఫిల్డ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
1: నెగటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
0: దేర్ ఇస్ నెగటివ్, దేర్ ఇస్ పాజిటివ్.
1: ఇవి రెండు చేరినప్పుడే మనకు కరెంట్ లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
0: యూ విల్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ విత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్, ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
1: కనుక దైవనామం మన ఉండటం చేతనే,
0: because the holy matchless God's name within us,
1: Ishvara Sarvabhutanam,
0: God is present in all creatures,
1: Ishavasyam Jagat Sarvam,
0: the whole universe cosmos is full of divinity.
1: Kaluka manaku daivattvam anetuvanti dani marchipoyi aneka rakamulaitvanti laugika bhautika sukhamulanu manam pondalani puttaledani telusukovali.
0: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
1: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంచెం ప్రవేశపెట్టాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ టు బిగిన్ విత్.
1: ఆధ్యాత్మికమే లేకుండా,
0: వితౌట్ స్పిరిచువల్ కంటెంట్,
1: మనకు ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
0: వీ హ్యావ్ నో క్లెయిమ్ ఆఫ్ అథారిటీ టు కాల్ అవర్సెల్స్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది దైవాన్నే ద్రోహం చేసినట్టు అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బిట్రేయింగ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: దైవం ఉన్నది కేవలం తనను పూజించమని కాదు.
0: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు వర్షిప్ హిమ్ ఆల్ అలాంగ్.
1: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైన జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ది కమ్యూనిటీ.
1: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
0: అట్ వన్ టైమ్ నారద అప్రోచ్డ్ విష్ణు అండ్ క్వశ్చన్డ్ హిమ్.
1: స్వామి, నాకు ఏ విధమైనటువంటి మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
0: ఈ ఆ స్వామి, విచ్ పాత్ విల్ టేక్ మీ టు ద బర్త్లెస్ స్టేట్ ఆర్ ఇమ్మోర్టాలిటీ ఆర్ లిబరేషన్?
1: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి ఎందు ఉంటున్నాను.
0: అండ్ గాడ్ రిప్లైడ్, ఐఎమ్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: అయితే నా యొక్క అంశము అందరి ఎందు ఉంటుండాలి.
0: మై స్పార్క్ ఆఫ్ డివినిటీ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
1: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవస్వరూపుడే కాని మానవుడు కాదు.
0: The human being in reality is divine in form.
1: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
0: బికాస్ ద హ్యూమన్ ఫామ్ ఇస్ నెగటివ్ అండ్ ద డివినిటీ విత్ ఇన్ ఇస్ పాజిటివ్.
1: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు బి అమంగ్స్ ది సొసైటీ ఐ షుడ్ బి సరౌండెడ్ బై హ్యూమన్ బీయింగ్స్.
1: కనుక నా యొక్క భావము నీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ద డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
0: కాన్స్టెంట్లీ కంటెంప్లేట్, రూమినేట్ ఆన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ద సెల్ఫ్, దెన్ ఐ విల్ మేనిఫెస్ట్ అమంగ్ యూ.
1: కనుక అతని ఎందుకు ఉన్నటువంటి ఆత్మ అందరి ఎందుకు ఉంటున్నది.
0: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
0: Then only you will experience God behind you, with you, above you, below you, around you.
1: నీవు కేవలం జీవితమంతా నెగటివ్ గానే బ్రతికితే నీకు ఏనాటి పాజిటివ్ దిక్కుతుంది.
0: In fact, you are leading life in the negative way, full of negativity.
1: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడి కోసం దేవుడు ఆడకూడదు.
0: You don't need to search for God incessantly.
1: నేను ఒకడున్నాను.
0: I am here.
1: నా యందు కూడాను భగవంతుడున్నాడు.
0: God is in me.
1: కనుక ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all living creatures.
1: కనుక నా దేవుడు నా యందు ఉన్నాడు. నా పేరు కూడాను దేవుడే.
0: God is in me. My name is God himself.
1: దేవుడు అంటే ఏమి?
0: What is the meaning of this word దేవుడు?
1: ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు.
0: God is not a specific form.
1: దైవానికి నామరూపము లేవు.
0: God is beyond name and form.
1: కాని జగత్తులో ఉండినటువంటి ఒక సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి.
0: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
1: ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి.
0: Having been born as a human being, one should do certain tasks.
1: సత్కర్మను ఆచరించాలి.
0: One has to go along the path of truth and righteousness.
1: అప్పుడే సదాచారం మనలో బయలుదేరుతుంది.
0: Then only there will be good behavior and good conduct in life.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఆత్మస్వరూపులే కానీ దేహస్వరూపులు కాదు.
0: You are not merely the body. You are verily the Atma, the spirit indeed.
1: దేహము పంచభౌతికము.
0: The body is of senses.
1: దేహము కూడా తప్ప ఎప్పుడు.
0: The body is bound to fall, die someday.
1: దేహి నిరామయుండు.
0: The indweller is immortal.
1: దేహి నిరామయుండు.
0: And is nectarized.
1: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్దలు లేవు.
0: The indweller has no insignia like bondage or liberation, birth or end.
1: కానీ ఆత్మ అందరి ఎందు ఉంటున్నది. ఎవరైనా నా ఆత్మ చచ్చిపోయినదని ఎవరైనా చెప్పగలరా?
0: The spirit Atma is present in everybody. Can anyone say there is no Atma in me?
1: పంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది.
0: The body of senses may be lost in the passage of time, but the self continues on and on.
1: అంతవరకే జీవితం అనేటువంటి నీరు అటు నిండి ఉంటుంటుంది.
0: So long there is atmic principle within you, the body is functional, the negative.
1: కానీ నీరేగిన పరమస్థితి ప్రతిబింబమే కనిపించదు.
0: Therefore, without the main object, you cannot find reflection.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: మన ఇంటిలో బావి ఉండాలి.
0: There is a well close to our residence.
1: ఇంటి పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నది.
0: And there is a tank with drinking water.
1: పెద్ద చెరువు ఒకటి ఉన్నది.
0: And we have also find the river there.
1: కానీ సముద్రం కూడా ఒకటి ఉన్నది.
0: There is ocean also on the other hand.
1: నదులు కూడాను ప్రవహిస్తున్నాయి.
0: And the rivers flow.
1: అన్నింటి యందు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు.
0: And the reflection of the sun is noticed in all the river, the sea and the well.
1: కానీ నీ గృహంలో ప్రవేశించినట్టు నీకు ఏ సూర్యుడు కనిపించడు.
0: But the moment you get into your home, you don't find the reflection of sun.
1: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
0: Therefore within our body is jiva, the individual soul.
1: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
0: This all amounts to water.
1: జలం ప్రవహిస్తుంది నిలిచిపోతుంది.
0: The water flows or stagnates.
1: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
0: In a flowing water, you certainly notice sun.
1: ఒక సూర్యుడు జగత్తు లోకమునకు ఒక్కొక్కడై కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు. మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది. మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
1: Kaalam vyathyasame kaani jalam okate.
0: It is only the difference of time, but that existence remains the same.
1: Kaabatti prathi manavudu kudanu pravaham vanti vaade.
0: So every human being is a flow.
1: Kaani ee pravaham anni rakamulaina pani chesinappudu annintey endu kudanu prathibimbam kanipistundi.
0: Therefore in this flow you find the reflection.
1: దైవం అన్ని దైవాలు కూడా చేరడానికి వీలు కాదు.
0: అండ్ ఇట్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ అ డిఫరెంట్ వే.
1: గాడ్ ఈజ్ వన్.
0: గాడ్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: లవ్ ఈజ్ వన్.
0: లవ్ ఈజ్ వన్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందుకు కూడా దైవత్వం గోచరిస్తుంది.
0: When once you live in love, when once you live in truth, God will be with you, always with you, in supporting you.
1: కనుక దైవం ఒక్కడే.
0: God is one.
1: అది ఎవరు?
0: Who is he?
1: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
0: Each one should clearly establish, affirm and confirm.
1: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
0: It is not egoistic statement nor observation made on the basis of reflection.
1: ఎదుటి వాడు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
0: I should know this principle of oneness, that I am God and the other person is
1: equally God.
0: In fact, if you are in conflict with anybody, you are conflict within yourself.
1: You
0: will say that the other person lost. Never consider the other man has lost.
1: No.
0: Therefore, you have to consider yourself in every aspect. On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity. And this kind of victory or loss, they do happen to every human being.
1: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
0: బట్ వీ బ్లేమ్ ఈచ్ అదర్.
1: నీవెవరు?
0: హూ ఆర్ యూ?
1: ఐఎమ్ బాడీ. బాడీ ఎంతవరకు ఉంటుంటుంది?
0: హౌ లాంగ్ ది బాడీ లాస్ట్?
1: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో, నీటి పిడుగు ఎప్పుడు ఉంటుంది, చూరి పగిలిపోతుంది.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, ఇట్ మే డ్రాప్ డౌన్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
1: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
0: You cannot claim to be body which is temporary, ephemeral.
1: Mind, who are you? I am mind.
0: Then if you put the question, who are you? The response is, I am the mind.
1: Mind are put empty, the bundle of desires.
0: What is mind? Mind is bundle of desires.
1: Mind ko ka roopam ledu.
0: Mind has no form.
1: Manu kore kore galanta kuda mind ga roopamistundi.
0: And all desires constitute the mind.
1: కనుక ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకతోని మనకు దూరమయ్యేటువంటివి.
0: అండ్ ద డిజైర్స్ మస్ట్ లీవ్ యూ అట్ వన్ టైమ్ ఆర్ అదర్.
1: కనుక మానవుడి నాడు మైండ్ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటాం.
0: దేర్ ఫోర్ యూ కెన్ నాట్ ఐడెంటిఫై విత్ యువర్ మైండ్ బికాస్ మైండ్ ఈజ్ మంకీ మైండ్.
1: కానీ నీవు మ్యాన్ మైండ్ కావాలి.
0: బట్ యూ షుడ్ హ్యావ్ ద మైండ్ బిఫిటింగ్ ఎ మ్యాన్.
1: మంకీ మైండ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి మంకీ మైండెడ్నెస్.
1: కనుక నేను మానవుడు.
0: We are human beings.
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుక దైవము ఈ మనిషి రూపంలో ఉన్నాడు.
0: God is present in human form in front of you.
1: కాబట్టి బాడీని దూరం పెట్టి నేను దేవుడను అని ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
0: And you should distance yourself with the body identification and experience the divinity within.
1: ప్రపంచంలో కూడాను రాతబొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి పూజలు పురస్కారం చేస్తుంటారు.
0: ఇఫ్ ఎనీ ఐడల్ ఈజ్ మేడ్, వీ కన్స్ట్రక్ట్ ది టెంపుల్, ఇన్స్టాల్ ఇట్ దేర్ ది ఐడల్ అండ్ స్టార్ట్ వర్షిపింగ్ ది ఐడల్.
1: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ ది స్టాచ్యూ?
1: చేసినదే నీవు చేసినదే.
0: ఇట్ ఈజ్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: కానీ నీవు చేసినటువంటి స్టాచ్యూను నీవు పూజిస్తున్నావు, కానీ నిన్ను నీవు పూజించలేదు.
0: యు ఆర్ వర్షిపింగ్ ది ఐడల్ స్టాచ్యూ దట్ యూ హ్యావ్ మేడ్. And you are not worshipping yourself.
1: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలను పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్రమేయం.
0: In fact, if you do not consider yourself supreme and go by worshipping our idols or idolatry, it is all useless.
1: కనుక ప్రతి మనిషి కూడాను మన యందున్నటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
0: Therefore, everyone should respect the self within.
1: ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసం.
0: ద ట్రూ కాన్ఫిడెన్స్ ఈజ్ దాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ విగ్రహాల విశ్వాసము అది తాత్కాలికమైనటువంటిది.
0: ద ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ది ఐడల్ ఈజ్ జస్ట్
1: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు,
0: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateswara, you say.
1: Venkateswara Swami na kuladevamu. Ane pogurtunta.
0: And you go on praising Lord Venkateswara. That is the presiding deity of your family.
1: Vrindavana vedinappudu Krishnudu maa devudu.
0: When once you go to Vrindavan, you say Krishna is our God.
1: Krishnudu yokka peru petti poojistuntaru.
0: And you give name to God and start worshipping Him.
1: Mari Ayodhya poyinappudu Ramudu maa devudu.
0: When you go to Ayodhya, you say Rama is my God.
1: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదములు ఏమాత్రం లేదు.
0: దీస్ ఆర్ ది నేమ్స్ దట్ వీ హావ్ గివెన్ టు గాడ్ డిపెండింగ్ అపాన్ ది లొకేషన్, జియోగ్రఫీ అండ్ ది స్పేస్. బట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ లైక్ రామ, కృష్ణ, సాయిబాబా.
1: కనుక ప్రతి మానవులకు ఒక్కొక్క రూపం ఉంటుంటుంది.
0: ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫార్మ్.
1: కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
0: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇమ్మోర్టల్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద సెల్ఫ్,
1: ప్రేమ స్వరూపులార,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
0: యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ రీచ్ దిస్ ప్లేస్.
1: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
0: యు బేర్ మెనీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు మీరు గురి అయి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ బై బేరింగ్ ఆల్ దీస్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ టు రీచ్ దిస్ ప్లేస్?
1: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
0: యు షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
1: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ రిమైన్ ఇన్ పీస్.
1: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
0: Without this oneness, you are always wavering, you are always disturbed.
1: Matamulanniyu veru, margambu okkate.
0: Religions are different, but the destiny goal is one.
1: Gruhachintalannu veru, gruhachintalu.
0: And all of our thoughts related to family are different.
1: Kani asalu okkate.
0: But the basic reality of the desire is one and the same.
1: ఈ విధంగా మతములన్నీ కూడా వేరైనప్పటికీ మాట ఒకటే గాని.
0: Though religions are different, but the praise of God is one and the same.
1: Good and bad, రెండు పదములు ఉంటున్నవి. ఈ గుడ్ అనేటువంటి పదములు ఒక్కొక్క నోటి యందు వస్తుంది, ఒక్కొక్క నోటి యందు బ్యాడ్ అని వస్తుంది.
0: There are two words, good and bad. One speaks good, the other one speaks bad.
1: కానీ పెదవులు వేరు వేరే, కానీ సౌండ్ వేరు వేరే, కానీ రెండు ఒక్కటి.
0: ద లిప్స్ అండ్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ ద సౌండ్ బట్ ద వర్డ్ ఇస్ సేమ్.
1: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
0: యు సే ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్.
1: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
0: నెక్స్ట్ డే యూ మే సే దట్ ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్.
1: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవులు పెట్టేటువంటి పేరే.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
1: మనుషులు కల్పించినటువంటిది.
0: And whereas the mind is non-apparent.
1: నీవు ఎప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
0: యు ఆర్ ఆల్వేస్ గుడ్, యు ఆర్ ఆల్వేస్ గుడ్.
1: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
0: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
1: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుష్యుడు అనేటువంటి వాడు మనుష్యుడు కాదు.
0: Therefore, we should not consider ourselves as simple human beings. No, you are essentially divine.
1: ఏ దేవుని యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని యొక్క రూపం పెట్టినప్పటికీ, అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపం ఉండదు.
0: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్, ఎనీ ఫార్మ్, బట్ ఎసెన్షియలీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
1: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గో బై ఫార్మ్.
1: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్ అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
1: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
0: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
1: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండెడ్
1: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
0: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
1: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
1: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
0: You are a human, but if you are bestial, full of animality, what is the use?
1: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
0: You should not remain a renunciant even.
1: సన్యాసి కూడా ఒక మానవుడే.
0: Even renunciant is also a human being.
1: మనిషి ఒక మానవుడే.
0: And normal human being also verily same.
1: దైవము మనిషి రూపమే.
0: So both of them are human in form.
1: దైవము ఎల్లగిలా ఉంటున్నాడు.
0: And God is present in everyone.
1: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
0: There is no place without God.
1: చాలా తప్ప పాదం. సస్తతో శిరోభో సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి.
0: All heads are his, all ears are his, all hands are his, all legs are his. He is present in everyone, in every limb of the body.
1: మనము బియ్యాన్ని సృష్టించాం.
0: And why we just go by our own differences?
1: ఆ వడ్డు సృష్టించిన తర్వాత వడ్డు పైన పొట్టు తీసేస్తాం.
0: And because of this we differ from each other.
1: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మం వస్తుంది.
0: And because of the husk or the grain that is responsible for rebirth.
1: ఆ పొట్టును తీసివేసి
0: when once the husk is removed
1: మనము ఒక బియ్యంగా చేసుకుని
0: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
1: అన్ని విధములైనటువంటి పరిపక్వము చేసుకుంటాం.
0: యు మేక్ యూజ్ ఆఫ్ దిస్ రైస్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్
1: మనము పులిహోర చేస్తాము
0: అండ్ యు మేక్ పులిహోర
1: చక్కెర పొంగలి చేస్తాము
0: చక్కెర పొంగలి
1: చిత్రాన్నం చేస్తాము
0: చిత్రాన్నం
1: పాయసం చేస్తాము
0: పాయసం
1: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవే.
0: దే ఆర్ ఆల్ రైస్ ప్రిపరేషన్
1: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాము.
0: And you can make it rice flour and make a dosa.
1: Tarvata idli chesukuntam.
0: Or idli.
1: Idli ani oka peru.
0: Idli is one name.
1: Kani puri ani oka peru.
0: And there's puri another name.
1: Annam ani oka peru.
0: We have the rice.
1: Ee vidhanga teesukunte manu tine tindini batti aharanni batti deeniki peru maarutunnayi kani lekapothe anni biyame.
0: The names go on changing depend upon the item that you partake or consume. But basically it is rice alone.
1: Aithe biyam anni okate ainappudiki paakamu.
0: Though the rice is same but
1: adi samskaramu.
0: This paaka, the preparation is samskara refinement.
1: Manasunu samskaram chesukunte adi chaala pavitramaipothundi.
0: We have to polish or refine our mind.
1: Appude danni manam bhujistamu.
0: Then only that food which is cooked
1: biyanni biyanni evaru kuda tineru
0: is fit for consumption.
1: అని ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ ప్రాసెసింగ్
1: సంస్కారం అనే ప్రకారం మార్పు.
0: దిస్ సంస్కార మీన్స్ చేంజ్.
1: ఆ మార్పును మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
0: అండ్ దిస్ చేంజ్ అమౌంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
1: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
0: Therefore there is variation in our action but the object, the material remains the same.
1: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
0: వీఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్స్ బై టేకింగ్ మెటీరియల్ ఇన్ టు కన్సిడరేషన్.
1: ఈ మెటీరియల్ తోనే మనసు మానవుడు చెడిపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ హిస్ మెటీరియల్ కన్సిడరేషన్.
1: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కానీ భగవంతుడు మార్చేటువంటిది కాదు.
0: దేర్ఫోర్ హీ హాస్ టు ట్రాన్స్ఫార్మ్ హిస్ వ్యూ ఆఫ్ లైఫ్.
1: భగవంతుడు ఇచ్చిన ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్యూర్ pristine form.
1: కానీ దాన్ని నీవే నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
0: బట్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మన మైండ్ ఇంత పనులు చేస్తున్నాయి.
0: ఇట్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
1: మైండ్ ని మనం కూలగొట్టబెట్టి అంత స్పష్టంగానే ఉంటుంటుంది.
0: వెన్ వన్స్ యూ ఎనిహిలేట్ ఆర్ విత్ డ్రా ద మైండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి ఫైన్.
1: హే మస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: మీరు ఎంతో పవిత్రమైన హృదయుడి.
0: You are all sacred hearted indeed.
1: Kani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestunnadi.
0: But however the clouds of desire appear and spoil you.
1: Kani clouds anetvanti emiti?
0: What are the clouds?
1: Kadiri poyetvantivi.
0: They come and pass on.
1: Kani idi kadirinappudu suryuni paina vachinappudu suryudu manaku marugu povutadu.
0: When once clouds clear you can see the sun.
1: Moon manaku marugu povutadu.
0: And then you will be lay, otherwise
1: hills,
0: you'll be
1: hills anta marugu padtayi
0: and all the trees will be hid in the night time.
1: Kaani avi meghamulu valla vachina chuttive gaani.
0: And these changes are because of clouds.
1: Adi swachasiddhanga kuda roopandiravu kaavu.
0: And they are not natural.
1: Kanuka mana yokka bhavalu kevalam meghamulu vantivi.
0: Therefore all our feelings are like clouds.
1: Balyamulanduna palumuru tokudi aatapaatala endu aikhyamagulu.
0: In childhood one spends the time playing with the friends.
1: Mudivi vachina enta mulahari ni namaka adi idi ledani aasha padtu.
0: In old age, without thinking, contemplating on God, one goes on repenting for all those things that are denied to him. In the middle age,
1: mayandubadi,
0: and he is deluded.
1: Nen yogudu ani varinchukuntunnaru.
0: And he is highly egoistic because he is in the stage of youth.
1: Antyam raagane,
0: and as the end approaches,
1: anniyu anubhavisthini kaani na shantini anubhavischalenu.
0: He goes on regretting that he experienced everything but not peace.
1: Nirantaram kuda nu manishi anetuvattu vaadu baalyamaipai yavanamaipai vaddhakyamaipothunnadu.
0: Therefore we pass through different stages in our life: infancy, childhood, youth and old age.
1: Kanuka mana vayasu maarutundade kaani vastulu maaraledu.
0: The different stages of life go on changing, but the material remains the same.
1: Kanuka mana drushtini maarchukovali.
0: Therefore we have to change our outlook, vision.
1: Kaani srushtini maarchukokunda ee naadu manamanta srushtini teesukuntunnam.
0: Therefore we don't change our drushti, the vision, but we want to change
1: drushtini maarchukovali.
0: Therefore we should change our outlook.
1: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ కరెక్ట్ ఐడెంటిఫికేషన్.
1: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తరము కాదు, ఇది భగవంతుని యొక్క సృష్టి.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్ సృష్టి క్రియేషన్.
1: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
0: ఇన్ ద సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
1: ఏదో దేహశక్తి ఉండినంత వరకు ఇవి ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యూ కెన్ ప్లే అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీ వే.
1: కొంతకాలం అయితేప్పటికీ ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యూ ఫైండ్ సర్టన్ చేంజ్ ఇన్ ది సెన్సెస్.
1: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
0: యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్.
1: కానీ ఆమె కట్టగలిపటికి నేను పోతే కట్టినీరు గార్చుకుంటూ పండుకుంది.
0: టువర్డ్స్ ది ఎండ్ షీ వాస్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
1: స్వామి, నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది, అని ఈనాడ కంఠం పోయింది.
0: భగవాన్, ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ, బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
1: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
0: So long I could sing, all people respected me, honored me.
1: జగత్తు నన్ను గౌరవించింది.
0: The whole world honored me.
1: కానీ కంఠం పోతానే,
0: the moment I lost the melody,
1: ఎవరు నన్ను పలకరించడం లేదు.
0: No one at least is talking to me.
1: కారణం ఏమిటి స్వామి?
0: What is the reason, Swami?
1: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
0: Bhagavan said, you have spoiled your own throat.
1: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
0: We should not use anything in excess.
1: ఈమె పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
0: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
1: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
1: కనుక కంఠం కానీ,
0: ఐదర్ ద థ్రోట్
1: శ్వాస కానీ,
0: ఆర్ ద బ్రెత్
1: కంటి దృష్టి కానీ,
0: ఆర్ విజన్
1: మార్పు చెందేటువంటిది.
0: They do change.
1: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాం.
0: దేర్ఫోర్ ఇఫ్ వీ గో బై దీస్ చేంజింగ్ థింగ్స్ వీ గెట్ ఆటోమేటికలీ చేంజ్.
1: కానీ జగత్తు మార్పలేదు.
0: బట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్
1: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుండది.
0: ద యూనివర్స్ ఈజ్ సేమ్.
1: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాం.
0: వీఆర్ స్పాయిలింగ్ అవర్ లైవ్స్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ డిఫెక్ట్స్.
1: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
0: వెన్ వన్స్ వీ కరెక్ట్ దెమ్ విల్ సర్టన్లీ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
1: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీల్ హ్యావ్ గుడ్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: నేను మానవుడు,
0: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నాకు తిండి తీర్థములు ముఖ్యం కాదు.
0: ఇట్స్ నాట్ ద ఫుడ్ అండ్ డ్రింక్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
1: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
0: క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ.
1: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
0: and one, there is no character,
1: ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
0: One has to suffer.
1: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
0: Therefore, this is called sat.
1: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: Sat means existence.
1: అందుకోసమని మొహమ్మడ్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
0: Mohammedans also say, Allahu Akbar.
1: Neeve maaku goppa.
0: You are mightiest.
1: Nee okaru tappa maaku anni leru.
0: You are only one who is our refuge, none else.
1: Kanukane mana hinduvulu kuda ade reethiga cheppali.
0: Hindus also should repeat the same.
1: I want God.
0: I want God.
1: Nenu divine kavali.
0: I should be divine.
1: Kaani ee naadu divine kaakunda deep wine.
0: Today we don't want to be divine, but we want deep wine.
1: Wine dani tagatame untunnaru kaani manam deep devotion kaavali.
0: You are after the wine. In fact, you are divine.
1: Okkasari Rama anna tarvata jeevithamanta Rama
0: undali. And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
1: Kaani ee naadu Rama antadu repadi din kashtam vaste Ramulu photo teesestadu.
0: Today he says Rama. If he faces any difficulty on the following day, he removes his picture.
1: Tirigi Krishna pettukuntadu.
0: And then he'll have Krishna's picture in its place.
1: Chudandi okoka cinema. ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ
0: వన్ డివోటీ వెంట్ ఆన్ వర్షిపింగ్ శివ
1: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నిరంతరము చెప్పేటువంటి
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిస్ నేమ్ ఓం నమ శివాయ
1: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేమి మేలు చేయలేదు
0: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ
1: లేచాడు ఆ శివుని ఫోటో బీరులో పెట్టేశాడు రాముని ఫోటో పెట్టుకున్నాడు
0: హీ గాట్ అప్ అండ్ రిమూవ్డ్ శివాస్ ఫోటో కెప్ట్ ఇన్ ది అల్మైరా అండ్ హీ కెప్ట్ దేర్ రామాస్ పిక్చర్ ఇన్ దట్ ప్లేస్
1: రాములు పూజ చేసినప్పుడు కూడా కొంతకాలం శాంతిగా ఉన్నది తర్వాత అశాంతి బయలుదేరింది
0: దో హీ వాస్ పీస్ఫుల్ ఇనీషియలీ హీ లాస్ట్ దట్ ఎగ్జిస్టింగ్ పీస్ ఈవెన్ ఆఫ్టర్ వర్షిప్
1: రాముని ఫోటో కూడా ఒక అదే బీరులో పెట్టేశాడు
0: సో హీ రిమూవ్డ్ రామాస్ పిక్చర్ కెప్ట్ ఇట్ ఇన్ ది సేమ్ అల్మైరా
1: మరి గురువు దగ్గరికి వెళ్లి రాముడు నాకేమి చేయలేదు స్వామి
0: అండ్ దెన్ ఈ వెంట్ ఈస్ గురు అండ్ సెడ్ దిస్ రామ హెస్ నాట్ డన్ ఎనీథింగ్ టు మీ స్వామి
1: ఆ గురువు చెప్పాడు కృష్ణుని పూజ చేయన్నాడు
0: అండ్ గురు సెడ్ యూ వర్షిప్ కృష్ణ
1: కృష్ణ పేట పెట్టాడు
0: ఈ కెప్ట్ కృష్ణాస్ పిక్చర్
1: నిరంతరము కూడా గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు
0: Through out the day he went on chanting, singing the glory, Gopala Krishna, Gopala Krishna.
1: మరి కొన్ని దినముల గంట కూడా అశాంతి వచ్చేటప్పటికి ఆ కృష్ణుని ఫోటో కూడా బీజవుడు పెట్టాడు
0: After a couple of days he was not peaceful, he removed Krishna's picture also, kept it in the almirah.
1: మరి ఎవరో ఒకరు స్త్రీ భక్తురాలని ఆమె వచ్చింది
0: A lady came to him, an ardent devotee.
1: అయ్యా నీవి పూజ అంతా చేసి ప్రయోజనం ఏమిటి
0: What is the use of all these forms of worship?
1: దేవి పూజ చేయమన్నారు
0: Better you worship goddess now.
1: Goddess. Goddess sannayinappudu aa photo pettindi.
0: Then he has installed the picture of goddess this time.
1: Manadinamo pooja chestu vachindi.
0: First time she started worshipping.
1: Aa worship chestappudu poojuttunu pettindi.
0: And then she kept incense sticks there.
1: Appudu aa poojuttunu poganta kodanu viru vaipuna vedutu undadi.
0: All this flavor and the perfume started moving towards Almayra.
1: అయ్యో నేను ఈ రోజు దేవి కోసం పెట్టాను కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి దేవుడి కోసం పెట్టలేదు
0: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ ఇన్ ది అల్మైరా
1: ఒకరికి పెట్టింది ఇంకొకటి తీసుకుంటున్నారా
0: ఇన్ ఫ్యాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్
1: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి
0: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్
1: పిచ్చి మానవుడా
0: ఓ మ్యాడ్ క్యాప్
1: ఇది అది భక్తి
0: Is this the devotion?
1: కొన్ని దినాలు రాముని పూజించావు కొన్ని దినములు శివుని పూజించావు కొన్ని దినములు కృష్ణుని పూజించావు నన్ను ఈనాడు పూజిస్తున్నావు నన్ను ఏనాడు తిరిగి వీరులో పెడతారు
0: For a couple of days you worship Rama, later Krishna, sometimes Shiva. Today you are worshipping me, tomorrow you may not. Where is the guarantee?
1: కనుక నా గతి ఏమవుతుందో
0: Therefore I don't know whatsoever.
1: ఇది కాదు నిజమైన పూజ
0: This is not true worship.
1: పుట్టినప్పటి నుంచి కూడాను పిట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండదు
0: దేర్ఫోర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ వీ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ గాడ్
1: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు
0: దీస్ ఆర్ ది చేంజెస్ దట్ డు హ్యాపెన్
1: ఇంత లౌకికమైనటువంటి జీవితము
0: దిస్ ఈజ్ ఆల్ వరల్డ్లీ లైఫ్
1: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి
0: వీ షుడ్ లీడ్ స్పిరిచువల్ లైఫ్
1: నా తల్లిని నేను మార్చవచ్చును
0: ఐ కెన్ చేంజ్
1: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా మార్పుగానే ఉంటుంటుంది కానీ అది కూర్పుగా ఉండదు
0: Even if you go for adoption, that change is just a change.
1: మొట్టమొదట నీకు భర్త ఇచ్చినటువంటి వారు ఎవరు తల్లియే.
0: Therefore, it's the mother who taught you this devotion.
1: కానీ కొంతమంది దైవమే లేడు.
0: Some deny God.
1: ఏదో ఒక ఓంకుని పెట్టుకుంటారు, ఓంకారాలను పలుకుతుంటారు.
0: They go and repeat, they go by the sound ఓంకార.
1: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటది?
0: This ఓంకార, the primal sound, how long does it last?
1: అనేంత వరకు ఉంటుంది.
0: And you'll certainly listen to the sound so long you speak it out.
1: That moment
0: when you go on speaking it out
1: loud,
0: and that will not remain permanent.
1: నీ హృదయం లోపల పవిత్రమైనటువంటి ఇది భావములు అభివృద్ధి కావాలి.
0: Sacred thoughts should develop within you.
1: ఆ పవిత్రమైన భావములు అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
0: When once you have sacred thoughts, you are sacred then.
1: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
0: If you want to come up in life, never forget God. Never change the name that you are committed to.
1: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
0: without changing your mind,
1: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
0: And we should also understand it's just an instrument.
1: మన ఏ మనుష్యానాం కారణం బంధమో చేయో.
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాండేజ్ ఆర్ లిబరేషన్.
1: కనుక మనసు కూడా మారేటువంటిది.
0: ఈవెన్ ద మైండ్ ఆల్సో చేంజెస్.
1: కనుక మనసు నీవు కాదు.
0: And you are not the mind either.
1: Buddhi neevu kaadu.
0: You are not the intellect.
1: Manasu anetundi kevalam oka korkala bundle.
0: And mind is just a bundle of desires.
1: Ee desires unnanta varaku kodanu ivi manasunu maarchukuntu untadu.
0: So long the desires last, mind undergoes changes like that.
1: Manasunu neevu em maatramu maarchavadu.
0: So never change that mind like that.
1: Manasu kevalam korikala oka gumpu.
0: And mind is just a combination, group of thoughts.
1: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవు.
0: సో లాంగ్ దేర్ ఆర్ డిజైర్స్ యూ విల్ నెవర్ బీ ఇన్ పీస్.
1: ఆ మనసు ఏకంగా చేసుకుని
0: విత్ వన్ పాయింటెడ్నెస్
1: స్థిరంగా పెట్టుకున్నప్పుడే,
0: వెన్ వన్స్ యూఆర్ స్టడీ,
1: నీవు తప్పక మంచివాడు అవుతావు.
0: యూ ఆర్ బౌండ్ టు బి గుడ్.
1: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
0: ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: కానీ దైవానికి అర్పితం చేయి.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
1: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మనస్ ఆర్ ద మైండ్.
1: కనుక ఆ మనసే దేవుడు.
0: అండ్ దట్ వెరీ మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద డివినిటీ.
1: భౌతికమైనటువంటి కోరికలు రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
0: బికాస్ ఆఫ్ డిజైర్స్ మైండ్ హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ టర్న్.
1: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
0: Control your desires.
1: Kanuka nenu anni samayallo cheptuntanu. Control your thoughts.
0: Bhagavan always repeatedly tells us control your thoughts.
1: Thoughts and control chesthe anta control avutundi.
0: With this thought control, rest of the things can be controlled.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love.
1: Mee andunnadi shastramainadi satyamu prema.
0: That which is permanent eternal in you is the satya, the truth. ప్రేమ లవ్
1: సత్య ధర్మము రెండు చేరినప్పుడే,
0: వెన్ దీస్ టూ ఆర్ టుగెదర్ సత్య
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ సత్య ద ట్రూత్.
1: దీనికి సత్యమే ఆధారము.
0: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
1: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
0: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
1: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
0: దెన్ యూ విల్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ సర్వకర్మలు కూడా ఫలింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక ఆత్మస్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ.
1: మీరు ఆత్మస్వరూపుడే.
0: యూఆర్ వెరీలీ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆత్మ.
1: దానికి రూపమే లేదు.
0: అండ్ ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
1: పంచభౌతికము దేహము దుర్బలము, కాయమైన దుర్బలము.
0: ద బాడీస్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్.
1: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధన ముద్రలు లేవు.
0: ద ఇన్నేట్ స్పిరిట్ ఆర్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
1: కనుక నీవు రామయుడు.
0: యు ఆర్ ఇమ్మోర్టల్.
1: మోహ నిబంధన ముద్రలు లేవు.
0: అండ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింట్స్ ఆర్ మార్క్స్ లైక్ బిగినింగ్ నార్ ది ఎండ్.
1: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
0: Without these things only you can remain immortal.
1: చింత లేని వాడిగా ఉంటావు.
0: And then only you will be ideal to the rest of the world.
1: చింత ఏమాత్రం ఉండకూడదు.
0: Don't worry for anything.
1: ఇప్పుడు మీరు దేనికై దీనికేమైనా సాక్షి ఉన్నారా అని చెప్పవచ్చు.
0: You may say, is there any witness for all the experiences I have?
1: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
0: భగవాన్ ఈజ్ ది ఓన్లీ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
1: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
0: భగవాన్ హాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
1: నేను ఇప్పుడు పోవాలంటే ఎవడు ఇప్పుడు పోవచ్చు.
0: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
1: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
0: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్.
1: తీసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్?
1: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ డిజైర్స్.
1: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
1: కనుక మీరు ఎప్పుడు కూడాను పోయేటువంటి వస్తువులను కోరకండి.
0: So never desire those things that would not last permanently. Ask for that which is eternal and permanent.
1: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
0: And you find the clouds that move continuously.
1: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
0: And are the passing clouds permanent?
1: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం ఉంటుంది.
0: But there is truth which is permanent within you.
1: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుంది.
0: The whole world is sustained, maintained because of truth.
1: సత్యము,
0: truth,
1: love, ఈ రెండు కూడాను అందరి యందు ఉంటున్నటువంటి.
0: Truth and love are present in everyone.
1: అందరి యందు ఉండేటువంటి ఒక ప్రేమనే నేను. అందరి యందు ఉన్నటువంటి సత్యమే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: Truth is present everywhere, all pervasive. Love is everywhere, truth is everywhere. That is Bhagavan.
1: కానీ ఈనాడు మనకు సత్యము రుచించదు.
0: And today you don't accept truth.
1: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమలను ఉపయోగపెడుతున్నాము.
0: యూ గో బై యువర్ కన్వీనియన్స్ అండ్ ఇంటర్ప్రెట్ ట్రూత్.
1: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు కుక్కల ఎందు కూడా ఉంటుంది.
0: అండ్ ద ట్రూత్ అండ్ లవ్ ఇన్ యూ ఆర్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ అదర్ అనిమల్స్ టూ.
1: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ డెవలప్ అండ్ ఫాస్టర్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
0: టుడే యు ఆర్ ఇన్ వెరీ హై పొజిషన్.
1: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
0: యుల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పొజిషన్ అంటిల్ యూ రిటైర్.
1: కనుక ఈ డివైన్ అనేటువంటి ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
0: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
1: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
0: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
0: And never give up this principle of truth you have understood.
1: దేన్ని మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
0: You may forget anything, but you should have satya and prema.
1: ప్రేమ అంతర్వాహిని.
0: And love is undercurrent.
1: సత్యము బహిర్వాహిని.
0: And the truth is spoken out.
1: కనుక ఈ బహిర్వాహిని అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటూ.
0: So we have to preserve and protect the outer and inner current of love.
1: నిజమైన కర్తవ్యము.
0: And that is the duty of every human being.
1: రెండు లేకపోతే వారు మానవుడే కాదు.
0: Without this you cannot call yourself a human being. Embodiments of love.
1: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
0: Remain in love throughout.
1: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
0: Don't limit your love to your family, to your children and to your relations.
1: ఎవరిని చూసినప్పుడు వారంత భగవంతుడి.
0: Whomsoever you meet, understand that he is divine.
1: ఆ విధమైన యొక్క సర్వుడు ఎందు ప్రేమను పెంచుకొని ప్రేమను ఇచ్చుకొని మనం సత్యంతో జీవించాలి.
0: Therefore understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
1: నిరంతరము నేను ప్రేమ సత్యముని మాత్రమే బోధిస్తుంటాను.
0: భగవాన్ కంటిన్యూస్లీ గివ్స్ హిస్ డివైన్ మెసేజ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ద ట్రూత్, ప్రేమ లవ్.
1: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
0: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth.
1: ఈ విధమైన జీవితంతో మీరు గడిపినప్పుడు ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
0: Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love.
1: నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం చూడండి నా నిమిత్తమై.
0: యు ఆల్ హావ్ అసెంబ్ల్డ్ హియర్ ఫర్ భగవాన్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టితే,
0: ఇఫ్ యు ప్రాక్టీస్ భగవాన్స్ టీచింగ్,
1: అది మిమ్మల్ని చూసినందుకు, మీ మాటలు విన్నందుకు నాకెంతో ఆనందం వస్తుంది.
0: దట్ విల్ మేక్ భగవాన్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ కమ్ ఆల్ అలాంగ్. ఇఫ్ యూ ప్రాక్టీస్ దట్ విల్ మేక్ హిమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కనుక మీ ప్రేమనంతకుడు ప్రకృతి అయినటువంటి లౌకికమైన భావం పోకూడదు.
0: Therefore, don't make your love physical or worldly.
1: కేవలము ఒక దైవతత్వం మీ ప్రేమనంతా పెట్టండి.
0: సో మేక్ యువర్ లవ్ డివైన్, ద డివైన్ లవ్.
1: రాధ, రాధ అంటే ఎవరు?
0: రాధ, హూ ఇస్ రాధ?
1: ధారా, ఆమెనే రాధ.
0: రాధ ధారా, దట్ ఇన్సెసెంట్ ఫ్లో, కంటిన్యూస్.
1: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
0: ధరా, ద అర్త్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: కానీ తన ఆడబిడ్డ పాల్లో విషం కల్పించినప్పటికీ,
0: వెన్ షీ వాజ్ పాయిజన్డ్,
1: అది కూడా భగవంతుని అర్పితం చేసింది.
0: షీ ఆఫర్డ్ దట్ పాయిజన్ ఆల్సో టు గాడ్.
1: అప్పుడే ఆ విషం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
0: అండ్ గాడ్ రిసీవ్డ్ ఆల్ ద పాయిజన్ ఆఫర్డ్ టు హిమ్.
1: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
0: వెన్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పాయిజన్, రాధా కుడ్ టేక్ దట్ ప్యూర్ మిల్క్.
1: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
0: So you should understand the meaning of this word Radha.
1: R-A-D-A, Radha.
0: R-A-D-A, Radha.
1: R ante?
0: R means?
1: Radha.
0: Radha.
1: A ante?
0: A means?
1: Adharamu.
0: Adhara, basis.
1: D ante?
0: D.
1: Dear, anila prema.
0: Dear, so close, love. The
1: Daivane
0: worshipful, respectful nature towards the Prakriti and God.
1: Kalka amiku nijamu puramu emetam telidu.
0: And she doesn't know whatsoever other than worshipful spirit. And she worships Krishna only. And with that she attained liberation. People want liberation today. How do you expect to be liberated? When once you adhere, follow divine life, you will attain liberation.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love.
1: Na maatalu adhikamaipoyayi.
0: Bhagwan has spoken a lot of things to you.
1: Chaala shrama pettunnanu.
0: Perhaps you are put to strain.
1: Kanuka nenu inka velvistanu.
0: Bhagwan wants to conclude his divine discourse.
1: Meeru inintaramu ekkada poyinappatikini emi chesinappatikini inta daiva karyame, inta daiva pradeshame.
0: Consider always whatever you speak, whatever you do, it's all God's word, God's work only. That divine feeling will make Swami extremely happy. Bhagavan blesses you all. So many people are assembled here. Let all of you be full of love. Let all of you lead the life of bliss.
1: Meerandaru kodanu long life, healthy life, happy life, peaceful life.
0: Bhagwan blesses you all such that you will lead a long life, peaceful life, healthy life, and the divine life.
1: Happy life.
0: Happy life.

హరి హరి హరి హరి హరి అనరే ఆత్మారాముని మదిగనరే శివ శివ శివ శివ శివ అనరే శివకే సవులు సమమనరే శివ శివ శివ శివ శివ అనరే